0: GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, ఆనియన్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B texas.com, perfect for dine in, takeaway or full service catering.

యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్భి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ ఆర్జే సుష్మతో. అండ్ ఎస్, మండే వచ్చేసింది కాబట్టి నేను కూడా వచ్చేసాను. మండే వచ్చిందంటే మనకి బాధలు, కష్టాలు, హెడేక్లు అన్ని కూడా రిటర్న్ అయిపోతాయి, బికాజ్ మన డైలీ లైఫ్, వర్క్ లైఫ్ కానీ ఏదైనా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో మార్నింగ్ నుంచి బాగా ఆఫీస్ మీటింగ్స్ లో, వర్క్ లో రోస్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి ఈ 2 అవర్స్ కొంచెం ఆఫీస్ ని పక్కన పెట్టేసి కొంచెం అలా చిల్లైపోతూ ఉందాము. అండ్ ఎస్, సో మన షో నాన్ స్టాప్ ఫన్ టాప్ 3 వచ్చింది. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. సో అదే ఫన్, అదే ఎక్సైట్మెంట్, అదే ఎంటర్టైన్మెంట్ అలా కంటిన్యూ చేసేద్దాము. సో మనం ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేసేయాలంటే ఏం చేయాలి అంటే, యాజ్ యూజువల్ గా గేమ్ ఆడేద్దాము. గేమ్ తో పాటు నేను ఈరోజు ఇంకొక టాపిక్ తో వచ్చేసాను. సో టాపిక్ ఏంటి ఫస్ట్ అంటే, వెన్ డు వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని నాకు డౌట్ వచ్చింది అనమాట. సో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ వీ స్టార్ట్ అవర్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్. మనం ఎందుకు ఇంత కైండ్ గా ఉన్నాం, ఎందుకు ఇంత మంచితనంతో ఉన్నాం అని చెప్పి చాలా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాము. అసలు ఈ థాట్ నాకు ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం అదంతా నేను మళ్ళీ చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్, మీరు గేమ్ ఆడాలి కాబట్టి, సో ఈసారి ఏం ఆడదామంటే ఒక కనెక్షన్ గేమ్ ఆడదాము. సో కనెక్షన్ ఏంటి అంటే, నేను మీకు ఒక 3 క్లూస్ ఇస్తానన్నమాట. అండ్ ఆ 3 క్లూస్ లో ఒక స్మాల్ కామన్ కనెక్షన్ ఉంటుంది. సో అదేంటో మీరు కనిపెడితే యూ కెన్ లెట్ మీ నో. అండ్ ఫస్ట్ వన్ ఏంటి అంటే, జయలవ కుస, అమిగోస్ అండ్ ముగ్గురు మనగాళ్ళు, ఈ 3 మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలిస్తే డ్యూ లెట్ మీ నో. 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అండ్ ఇప్పుడైతే ఇందాక నేను అడిగాను జయలవ కుస అమిగోస్ అండ్ ముగ్గురు మనుగాళ్ళు ఈ త్రీ మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు, మరి ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో కరెక్ట్ గా చూద్దాము. అండ్ ఎస్, మన టాపిక్ కూడా మాట్లాడుకునే ముందు, సో ఈ రోజు మండే అంటే జనరల్ గా మనం మండే లేవగానే అబ్బా ఏంటి మండే వచ్చింది, సండే ఈవినింగ్ నుంచి బేసిక్ గా స్టార్ట్ అయిపోతుంది అనమాట, మండే వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది ఈ వీక్ మొత్తం మళ్ళీ కష్టపడాలి అని ఇది కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ మండే కొంచెం బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే జూలై 4th వీకెండ్ ఉంది కాబట్టి. సో హాలిడే ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, బట్ స్టిల్ అయినా కూడా ఆ మండే బ్లూస్ ఉంటాయి కదా, అవైతే పోవు నాకైతే. సో మండే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకొకటే గోల్ లో ఉంటాము అనుకుని అలా మార్నింగ్ ఓపెన్ చేయగానే ఫోన్ అంటే మార్నింగ్ కళ్ళు ఓపెన్ చేసి ఫోనే కదా మనం పట్టుకునేది బేసిక్ గా. సో కళ్ళు తెరవగానే అలా మొబైల్ మన చేతిలో ఉండాలి. సో అలా మొబైల్ చూస్తున్నప్పుడు ప్రతి మండే నాకు కనిపించేది ఏంటి అంటే టీమ్స్ అనమాట. టీమ్స్ లో ఏదో ఒక మెసేజ్ లో లేకపోతే ఏ అవుట్లుక్ లో వచ్చేవో ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట వర్క్ రిలేటెడ్. బట్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చూశాను అండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ. సో త్రివిక్రమ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కలిసి ఇంకొక మూవీ చేయబోతున్నారు అబౌట్ లార్డ్ శివ అంట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ మరి ఏం తీసుకొస్తున్నారు నెక్స్ట్ మూవీ ఏంటి ఎలా జరగబోతుంది అని చెప్పేసి. ఫుల్ ఎన్టీఆర్ లైన్అప్ చూస్తుంటే మాత్రం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది వాట్ ఈస్ కుకింగ్ అని చెప్పేసి. సో అలా కొంచెం హ్యాపీగా నా మండే స్టార్ట్ చేసేసాను అండ్ అలాగే మీ మండే కూడా హ్యాపీగా స్టార్ట్ చేసి హ్యాపీగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. వర్క్ స్ట్రెస్ ఏదైనా ఉంటే ఒక 2 hours అలా పక్కన పెట్టేసి హ్యాపీగా రేడియో సురభి వింటూ ఆనందించేయండి. సో రేడియో సురభి ఎలా వినాలి అంటే ఆల్రెడీ వింటున్నారు, బట్ ఇంకా ఎలా వినొచ్చు అంటే మీరు ట్యూనింగ్ అవ్వచ్చు 107.9 FM HD3 or download Radio Surabhi app on iOS and Android. Alage meeru vinachu www.radiosurabhi.com lo kuda vinachu. So follow us on Instagram, Facebook and YouTube at Radio Surabhi. Adena mana sangathi. సో అందరూ అలా వింటూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మన టాపిక్ గురించి మాట్లాడేసుకుందాము. కొన్నిసార్లు వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి అన్నాను. సో బేసిక్ గా మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కైండ్నెస్ అనేది. జనరల్ గా మనుషులం కదా,

కొంచెం అలా మంచితనం ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, అసలు నాకు ఈ టాపిక్ ఎలా వచ్చింది అంటే, సో లాస్ట్ వీక్ ఒక రోజు, ప్రాబ్లీ ఐ థింక్ ట్యూస్డే అనుకుంటాను, నాకు గుర్తొస్తుంది. సో ఆ రోజు ఏమైందంటే, యాజ్ యూజువల్ వర్క్ స్ట్రెస్ ఉండింది అండ్ యూనో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అది ఇది అని చెప్పి కొంచెం స్ట్రెస్ అవుతూ ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి. సరే అని చెప్పి మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వెళ్దామని చెప్పి అలా ఆఫీస్కి వెళ్ళగానే పెద్ద యాక్సిడెంట్ కాదు, అలాగని ఇన్సిడెంట్ కాదు, బట్ చిన్న చిన్న ఇదైందనమాట. సో మార్నింగ్ నుంచి చాలా స్ట్రెస్ లో ఉన్నాను, చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాను, అసలు ఏంటి ఏమవుతుంది లైఫ్ లో అది ఇది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాను. బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆల్రెడీ ఉన్న డెడ్ లైన్స్, మీటింగ్స్, ఇంకా ఈ టాస్క్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆఫీస్ బిల్డింగ్ దగ్గరకు వచ్చాను అనమాట. బిల్డింగ్ దగ్గరకు రాగానే డోర్ లోపల ఒక తాతగారు ఉన్నారు, ఒక ఓల్డ్ వైట్ మ్యాన్ అనమాట. సో ఆయన ఫోన్ చూసుకుంటూ ఉండిపోయారు డోర్ దగ్గర నుంచొని, అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ డోర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి డోర్ ఓపెన్ చేశాను అనమాట. ఆయన ఉండి ఓ సారీ ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి, నువ్వు లోపలికి రా, ఇట్స్ ఓకే ఐ హోల్డ్ ద డోర్ ఫర్ యూ అన్నారు. నేను ఎందుకో ఆయన కొంచెం నవ్వి గుడ్ మార్నింగ్ హాయ్ అది అనగానే, ఆ రోజు కొంచెం మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ లో ఫస్ట్ టైం నేను కూడా నవ్వి గుడ్ మార్నింగ్ అనేసాను. అండ్ ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ నైస్ అనమాట, అంతే అలా నైస్ గా ఉంది కదా ఎందుకులే అని చెప్పేసి, పర్లేదు మీరే రండి నేను డోర్ పట్టుకుంటాను అని చెప్పాను. అలా డోర్ పట్టుకున్నాను, ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి థ్యాంక్ యూ, హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ డే అది ఇది అని చెప్పేసి ఆయన మంచిగా జెన్యున్ గా ఒక స్మైల్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. సరే అని చెప్పేసి నేను కూడా మంచిగా ఒక స్మైల్ ఇచ్చి నేను కూడా లోపలికి వెళ్ళి మన పని మనం చూసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్తున్నప్పుడు నా ఫింగర్స్ వచ్చేసి డోర్ లో పడిపోయి కొంచెం హర్ట్ అయిందనమాట. అప్పుడు ఆ టైంలో నాకు అనిపించింది, మార్నింగ్ నుంచి నాకు ఇంత జరుగుతుంది, నేను ఇంత స్ట్రెస్ లో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ 2 నిమిషాలు నుంచొని ఆయనతో సోది పెట్టుకొని ఆ డోర్ పట్టుకొని ఇవన్నీ నాకు అవసరమా, నా చేతులు నేనే నలగొట్టుకున్నాను అని చెప్పి ఫీల్ అయ్యాను అనమాట. సో అట్లా ఒక్కొక్కసారి మనం మంచి చేసినా కూడా ఎప్పుడైనా మనకి ఏదైనా జరిగిన వెంటనే అలా మన బ్రెయిన్ అలా ట్యూనింగ్ అయిపోతుంది అనమాట, లైక్ ఓ ఎందుకు ఇలా అయింది, నేను ఇలా చేయడం వల్లే కదా ఇలా అయింది అని చెప్పేసి అలా జరుగుతూ ఉంటుంది. సింపుల్ ఇన్సిడెంటే కానీ అక్కడే మర్చిపోవాల్సింది, బట్ స్టిల్ ఆ రోజు ఎందుకు అలా ఫీల్ అయ్యాను అని చెప్పి ఆలోచించాను. సో అదనమాట సంగతి. మరి దీని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అసలు నెక్స్ట్ ఏం మాట్లాడాలనుకుంటున్నాను దీని గురించి అనేది చెప్పేస్తాను. అండ్ అంటిల్ దెన్ నేను ఇందాక అడిగాను జయలవకుస, అమిగోస్ అండ్ ముగ్గురు మునగాళ్ళు, ఈ 3 మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఉంది, అది ఎవరికైనా తెలిస్తే టు లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సర్వీ 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్. వింటున్నారు మీ ఆర్జే సుష్మతో. అండ్ ఎస్, ఇందాక మాట్లాడుతూ ఉన్నాను వెన్ డూ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పేసి. సో దానిలో నేను చెప్పాను కదా నా వేళ్ళు అలా నలిగాయి అని చెప్పేసి. అలా నలగడం వల్ల సో అండ్ సో ఇంకా నాకు ఆ థాట్స్ వచ్చేసాయి, ఎందుకు నేను ఇంత మంచితనంతో ఆయన పట్టుకున్నారు కదా, నాకు అవసరమా ఆయనకు డోర్ పట్టుకుని నా చేతులు నలగొట్టుకోవడం అని చెప్పి ఆలోచించాను. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒక థాట్ వచ్చింది అనమాట, ఒకవేళ నాకు ఆ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే ఆ రోజు మొత్తంలో నేను ఆయన నాకు చెప్పిన గుడ్ మార్నింగ్ ని కానీ లేకపోతే థ్యాంక్స్ ని కానీ ఆ స్మైల్ ని కానీ గుర్తు పెట్టుకునేదాన్ని. జస్ట్ బికాస్ నేను కొంచెం అటు ఇటుగా ఏదో ఆలోచిస్తూ రెస్పాన్సిబుల్ గా ఉండి నా వేలు నలగొట్టుకుని ఎందుకు నా కైండ్నెస్ ని క్వశ్చన్ చేసుకున్నాను, ఎందుకు ఆ సిచ్యువేషన్ ని క్వశ్చన్ చేసుకున్నాను అని చెప్పి, ఆ ఒక ఇన్సిడెంట్ తో ఎందుకు అలా డిసిషన్ తీసుకున్నాను అని చెప్పి ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట. సో మనందరి లైఫ్ లో నాకు తెలిసి మనం అలానే చేస్తూ ఉంటాం, ఒక ఇన్సిడెంట్, ఒక స్మాల్ ఇన్సిడెంట్ వల్ల డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆలోచిస్తే లైఫ్ లో కొన్నిసార్లు ఒకరికి డబ్బులు ఇచ్చుంటాం, వాళ్ళు తిరిగి ఇవ్వరు, ఇమీడియట్ గా ఒక డెసిషన్ తీసుకుంటాం, ఇంకేమైనా సరే ఎవరికైనా సరే మనీ ఇవ్వకూడదు, ఇంకెవరైనా జెన్యున్ గా హెల్ప్ అడిగినా కూడా ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటాం. ఆర్ ఎవరినన్నా నమ్మాము, వాళ్ళు మనల్ని మోసం చేశారు అనుకోండి, ఏదైనా సరే రిలేషన్షిప్ లో కానీ ఏదో ఒకటి, ఇంకంతే ఎవరిని నమ్మకూడదు మనం అందరూ మోసం చేసేస్తారు అని చెప్పి చాలా సార్లు ఇలా అనుకుంటూ ఉంటాం అనమాట. ఒకరికి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పకపోయినా ఇంకా హెల్ప్ చేయడం వేస్ట్ అనుకుంటాము. అలా ఒక ఎక్స్పీరియన్స్ ని ఏదైనా మన బ్రెయిన్ బాగా సీరియస్ గా తీసుకుంది అనుకోండి, సమ్ టైమ్స్ అలా మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం అనమాట, ఇంక ఈ పని చేయకూడదు, ఈ హెల్ప్ చేయకూడదు, ఈ కైండ్నెస్ వల్లే నాకు ఇలా అయ్యింది అలా అని కొన్నిసార్లు అనుకుంటాం. సో నాకు అనిపించింది ప్రపంచం మొత్తం ఇలానే ఉంటుందా, అలా ఉండరు కదా మనుషులు అన్నాక, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు, మనం ఎందుకు అలా మన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి డెసిషన్స్ తీసుకుంటున్నాము అని చెప్పి ఆలోచించాను అనమాట. సో మీరేమంటారు, డూ లెట్ మీ నో. ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి మీ ఓన్ కైండ్నెస్ ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా, డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇందాక నేను అడిగాను అమిగోస్ జైలవ్ కుసా అండ్ ముగ్గురు మునగాల్లో ఉన్న కామన్ కనెక్షన్ ఏంటి అని చెప్పి నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ముగ్గురు అందులో ట్రిపుల్ రోల్ అనమాట, మన హీరోస్ ట్రిపుల్ రోల్ చేసిన మూవీస్ అనమాట అవి. సో నెక్స్ట్ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే కోట్, దండోరా అండ్ సాంప్రదాయని సుప్పిని, ఈ మూడిట్లో ఒక కామన్ కనెక్షన్ ఉంది ఎవరికైనా తెలిస్తే డూ లెట్ మీ నో. కోట్, దండోరా అండ్ సాంప్రదాయని సుప్పిని డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, ఎందుకో ఈ రోజు నాకు ఇందాక వాసవి నేను మాట్లాడుకున్నాం అనమాట వెంకటేష్ గురించి. సో అలా వెంకటేష్ సాంగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి బ్రెయిన్ లోకి. సో ఇంకొక వెంకటేష్ సాంగ్ ప్లే చేసేస్తాను, వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: చీలి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
0: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 FM HD3, నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ ఆర్జే సుష్మతో. అండ్ ఎస్, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగేశాను, కోట్, దండోరా అండ్ సాంప్రదాయని సుబ్నీలో మూడిట్లో ఉన్న కామన్ కనెక్షన్ ఏంటి అని చెప్పేసి. నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు పవన్ గారు అండ్ దీపక్ గారు. సో ఇట్స్ శివాజీ అనమాట, యాక్టర్ శివాజీ, ఆ మూడిట్లో ఉన్న కామన్ కనెక్షన్. సో అదనమాట. నెక్స్ట్ అడిగే ముందు, అలాగే మనకి వాసవి కూడా మన ఓన్ రేడియో సుర్భి మన ఓన్ వాసవి గారు కాల్ చేశారు. సో వాసవి కూడా చెప్పారు, సుష్మా చేతులు నలగొట్టుకోకు అని చెప్పి. సో ఎస్, ఇక నుంచైనా నా బ్రెయిన్ ని నేను కొంచెం మండే ట్యూస్డే వస్తే జాగ్రత్తగా పెట్టుకుని వర్క్ లో ఎక్కువ మునిగిపోకుండా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. సో అదనమాట, నేను మాట్లాడుతున్నాను వెన్ డూ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. అలాగే ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లైఫ్ లో అయితే, ఒకరు మనకి ఏదన్నా చేస్తే ప్రపంచం మొత్తం అలానే చేస్తుందేమో అనే ఒక చిన్న భయంతో మనం అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాం అనమాట. ఇంకెవరిని నమ్మద్దు, ఇంకెవరిని లవ్ చేయొద్దు, ఆర్ ఇంకెవరికి డబ్బులు ఇవ్వద్దు, ఇలా చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. సో అలా ప్రపంచం మొత్తం ఉండదు కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇన్ కేస్ నేను అనుకునేది తప్ప అయితే డూ లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, స్ట్రెస్ లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ యూనో మైండ్ లో చాలా రన్ అవుతున్నప్పుడు మన హార్ట్ కానీ మన బ్రెయిన్ కానీ మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇన్సిడెంట్స్ ని జడ్జ్ చేయడంలో కానీ ఏదైనా సరే, నాకెందుకో స్ట్రెస్ లో ఉంటే మాత్రం మన బ్రెయిన్ మనకి నిజం చెప్పదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి దాని గురించి ఏంటి అనేది నేను నెక్స్ట్ వచ్చి మాట్లాడతాను. బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ కామన్ కనెక్షన్ ఉన్నది ఏంటి అంటే, గోదావరి, ఆనంద్ అండ్ గోవిందుడు అందరి వాడేలే. నాకు తెలిసి ఈ పాటికి కనిపెట్టుంటారు గోదావరి, ఆనంద్ అండ్ గోవిందుడు అందరి వాడేలే. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే డూలెమినో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే నాకు బాగా ఆకలిసేస్తుంది. సో ఆకలిస్తుంటే ఏం చేయాలనుకుంటే ఏ టు బి గుర్తొచ్చేసింది, వెంటనే వెళ్లి ఆర్డర్ చేసేసుకుంటాను ఆర్ పికప్ పెట్టుకోవాలన్నమాట అర్జెంట్ గా. సో అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి ఏ టు బి లో. న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ అండ్ పికల్స్, రాగి ఇడ్లీస్ నుంచి టాంగి గోంగూర రైస్ వరకు ఏదైనా సరే మినిట్స్ లో దొరికేస్తుంది. ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ a2bTexas.com ఆర్ కాల్ 214-872-2345. సో అదనమాట గోదావరి, ఆనంద్ అండ్ గోవిందుడు అందరి వాడేలే. ఇందులో ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలిస్తే 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3.

0: నీ పాడితే లోకమే పాడదా అన్న అనే సాంగ్ వినేశారు. సో నేను పాడానంటే మాత్రం లోకం పాడుతుందో ఏమో తెలియదు, కానీ లోకం అయితే రాళ్లతో కొడుతుంది అని చెప్పి నాకు తెలుసు, అందుకే నేను పాడట్లేదు. ఎనీవే, యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్భి 107.9 FM HD3. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. సో ఎస్, దీనికంటే ముందు ఈ సాంగ్ ప్లే అయ్యే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగేశాను. గోవిందుడు అందరి వాడేలే ఆనంద్ అండ్ గోదావరి మూవీస్ లో కామన్ కనెక్షన్ ఏంటి అని చెప్పేసి. సో నాకు అనిల గారు కరెక్ట్ గా చెప్పేశారు, కమల్ని ముఖర్జీ ఇస్ ది కామన్ పాయింట్. సో అదనమాట, గోవిందుడు అందరి వాడేలో గుర్తుంటే మన కమల్ని ముఖర్జీ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు, అందులో రామ్ చరణ్ కజిన్ క్యారెక్టర్ చేశారనమాట. సో అది కనెక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మనం మాట్లాడుకుందాం మన టాపిక్ గురించి. వెన్ డూ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్. సో ఈ రోజు అది మాట్లాడుతూ ఉన్నాను. సో నేను ఇందాక వెళ్లే ముందు ఏం చెప్పానంటే, స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు మన బ్రెయిన్ మనకి కరెక్ట్ గా ఆన్సర్స్ ఇవ్వదు, ఆర్ మనకి తప్పు తప్పుగా చెప్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నాను. సో అది ఎలా అంటే, ఇన్ కేస్ ఆలోచించండి, ఇప్పుడు మన లైఫ్ గానీ మన డే కానీ చాలా మంచి మంచిగా జరిగిపోతుంది అనుకుందాం లైఫ్ లో, ఆర్ పర్టికులర్ రోజు ఈ రోజే తీసుకుందాం అనుకోండి, మార్నింగ్ నుంచి మీ మీటింగ్స్ అన్ని బాగా అయ్యావు, అప్రైజల్స్ వచ్చేసి అన్ని మంచిగా అయిందనుకోండి, ట్రాఫిక్ లో పడిపోయినా పర్లేదు అనుకుంటాము, మన మీద ఏదైనా కాఫీ గానీ హాట్ లిక్విడ్ పడిపోయినా పర్లేదు అనుకుంటాము, నవ్వుకుంటాము, ఓ ఇట్స్ ఓకే ఫైన్ ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటాం అనమాట. అలాంటి ఇన్సిడెంట్స్ మనం స్ట్రెస్ లో ఉన్న రోజు, మనకి ఏదైనా మార్నింగ్ కొంచెం అటు ఇటుగా అయిన రోజు గానీ జరిగాయి అనుకోండి, అన్ని పర్సనల్ గా అనిపించేస్తాయి అనమాట. లైక్ ఏంటి, ప్రపంచం మొత్తం నా మీద పగబట్టిందా, పొద్దున్నుంచి ఏంటరా బాబు నాకు ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పి మన బ్రెయిన్ మనకి ట్యూన్ చేస్తుంది అనమాట. సో సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అలా ఎమోషనల్ గా ఎగ్జాస్ట్ అయినప్పుడు మనం కరెక్ట్ గా రియాలిటీని చూడలేమన్నమాట. సో అది మనకి ఎందుకు జరిగినా ఓకే, మన కాఫీ మీద పడిపోయింది, వాట్ ఇఫ్ ఆ కాఫీ ఏదైనా ఉందేమో, తాగుంటే మనకి కొంచెం ఏమైనా అయ్యేదేమో, లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చేదేమో, ఫుడ్ పాయిజన్ అయ్యేదేమో, అందుకే ఆ కాఫీ మీద పడిపోయిందేమో, వీ నెవర్ నో. బట్ మన బ్రెయిన్ మాత్రం మన డే ఎలా అవుతుందో దాన్ని బట్టి ఆ ఇన్సిడెంట్ ని మనకి ట్యూన్ చేస్తుంది అనమాట, నెగటివ్ గానా పాజిటివ్ గానా అనేది ఆ రోజుని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు మనం రియాలిటీని చూడలేము. రియాలిటీ ఎలా చూస్తామంటే, ఆ ఎగ్జాషన్ నుంచి, ఆ రోజు మనకి జరిగిన ఆ మైండ్ దాని వల్ల నుంచి వచ్చి చూస్తామన్నమాట ఆ రియాలిటీని. సో అలా నా ఫింగర్ హర్ట్ అయిన రోజు, యాక్చువల్ గా డోర్ వల్ల కాదు, ఆ ఓల్డ్ మ్యాన్ వల్ల కూడా కాదు, ఆల్రెడీ నేను స్ట్రెస్ లో ఉండడం వల్ల నేను సరిగ్గా ఆ డోర్ హోల్డ్ చేయకుండా నా ఫింగర్స్ నేను హర్ట్ చేసుకున్నాను. బట్ నేను రియాలిటీని ఎలా చూసానంటే, పొద్దున్నుంచి ఇంత జరుగుతుంది నాకు, ఈ కైండ్నెస్ ఎందుకు నాకు, నోరు మూసుకొని నా పని ఏదో నేను చేసుకోనంటే నాకు వేళ్ళు నలిగే కాదు కదా అని చెప్పి నేను ఆ రోజుకి మార్నింగ్ నుంచి జరిగినవన్నీ కనెక్ట్ చేసుకున్నాను అనమాట. సో అలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా మనకి నెగటివ్ థాట్స్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైనా పెద్ద పెద్ద డెసిషన్స్ కానీ మంచి డెసిషన్స్ కానీ తీసుకోవాలనుకుంటే దయచేసి ఆ రోజు మాత్రం అస్సలు తీసుకోకండి. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ నేను చెప్పే లింక్ ఏంటి అంటే, బైకర్ జాను అమ్మ చెప్పింది, బైకర్ జాను అమ్మ చెప్పింది, ఈ మూడిట్లో ఒక కామన్ లింక్ ఉంది. అదేంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.
1: హే లవ్లీ బలూన్ నా స్వీట్ సైక్లోన్, ఫుల్ సమ్మర్ లో నా వాటర్ మెలన్, నా క్యూట్ ఐఫోన్,

యూత్ మూవీ నుంచి చమ్మికి సాంగ్ అయితే వినేశారు. అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ ఆర్జే సుష్మతో. అండ్ ఎస్ మళ్ళీ చెప్తున్నాను బికాస్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ హ్యాపీ, ఎందుకంటే లాస్ట్ వీక్ మన షో నాన్ స్టాప్ ఫన్ టాప్ 3 లో వచ్చింది. అండ్ ఎస్ నేనైతే అరిస్తే బాగోదని చెప్ప అరవట్లేదు కానీ అంత హ్యాపీగా ఉన్నాను అనమాట రైట్ నౌ. సో అది సంగతి. అండ్ అలాగే అదే ఎక్సైట్మెంట్ తో నెక్స్ట్ మనం కూడా కంటిన్యూ చేసేద్దాము. సో ఏం చేయాలి ఏం చేయాలంటే ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతే ఆకలి కూడా ఎక్కువైపోతుంది నాకు సమ్ టైమ్స్. అలాగా ఇండియా బజార్ గుర్తొచ్చేసింది. సో ఎప్పుడు ఏం ఆర్డర్ పెట్టుకుంటాంలే గ్రాసరీస్ తెచ్చుకుందాం అని కానీ ఇండియా బజార్ గుర్తొచ్చేసింది. సో 10% ఆఫ్ ఆన్ యువర్ పర్చేసెస్ అట్ ఇండియా బజార్ మెకినీ ఫ్రమ్ 10 to 4 PM మండే త్రూ థర్స్డే June 29th నుంచి July 2nd వర్క్ అనమాట. సో పర్ఫెక్ట్ టైమ్ టు స్టాక్ అప్ ఆన్ యువర్ ఫేవరెట్ గ్రాసరీస్ అండ్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ వైల్ సేవింగ్ మోర్. ఇంకెక్కడ అంటే ఇండియా బజార్ మెకనీలో అనమాట ఇది ఆఫర్. సో ఆఫర్ ఎక్స్క్లూడ్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఆర్ సేల్ ఐటమ్స్ టొబాకో ప్రొడక్ట్స్ ఇండియన్ మ్యాంగో షుగర్ కేన్ జ్యూస్ పానీపూరి అండ్ చట్పటే. సో రిమైనింగ్ అన్ని గ్రాప్ చేసేసుకోవచ్చు విత్ దిస్ 10% ఆఫ్. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మెకనీ నుంచి ఉంటే వెళ్లి ఇండియా బజార్ లో షాపింగ్ చేసేసుకోండి. నేను కూడా వెళ్లి షాపింగ్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దాట్ మనం షాపింగ్ గురించి కొంచెం పక్కన పెడితే, ఎందుకో అమ్మాయిలకి కొంచెం షాపింగ్ అనగానే ఎక్కువ ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, అది గ్రాసరీస్ అయినా సరే ఏదైనా సరే. ఇంతకుముందు చిన్నప్పుడైతే బట్టల మీద ఎక్కువ ఉండేది, బట్ కొంచెం పెద్దగా అయ్యేసరికి ఈ గ్రాసరీస్ హోమ్ ఎసెన్షియల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఏంటో మేబీ లైఫ్ అనుకుంటాను. ఎనీవే, నేను దీనికన్నా ముందు ఈ సాంగ్ ప్లే అయ్యే ముందు ఒక క్వశ్చన్ అడిగేశాను, ఒక లింక్ చెప్పానన్నమాట. బైకర్ జాను అమ్మ చెప్పింది, ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏంటి అని అడిగాను. సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది శ్రీకాంత్ గారు అండ్ మోహన్ గారు శర్వానంద్ అని చెప్పేశారు, విచ్ ఇస్ కరెక్ట్. అండ్ ఎస్, మనం మాట్లాడుకుందాము మన సెగ్మెంట్ గురించి. సో సెగ్మెంట్ ఏంటి అంటే వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను ఇందకటి నుంచి, ఇన్ కేసు ఎవరైనా ఎప్పుడైతే ట్యూన్ అయి ఉంటే. సో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మన కైండ్నెస్ ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాము లైఫ్ లో, అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో నెక్స్ట్ ఏం మాట్లాడదాము అనుకుంటున్నానంటే కైండ్నెస్ కి ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటివి ఉంటాయా అని చెప్పి డౌట్ వచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకునే స్టేజ్ లో వెళ్ళిపోయామన్నమాట. మ్యాథ్స్ లో వీకే గానీ లైఫ్ లో క్యాలిక్యులేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట మనందరికీ, ఎవరైనా మ్యాథ్స్ లో వీక్ ఉంటే కూడా. సో ప్రతిదానికి మనం ఒక రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకునే స్టేజ్ లో ఉన్నాం రైట్ నౌ. ఒక మెసేజ్ పంపించామనుకోండి రిప్లై రావాలి, లేకపోతే వీడికి మెసేజ్ చేయకూడదు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి అప్రిసియేషన్ రావాలి, లేదా రిటర్న్ గిఫ్ట్ రావాలి. హెల్ప్ ఏదన్నా చేసామనుకోండి రెస్పెక్ట్ చేయాలి అండ్ వాళ్ళు మనల్ని థ్యాంక్స్ అని చెప్పాలన్నమాట. స్మైల్ ఇస్తే స్మైల్ రావాలి, రిటర్న్ లేకపోయింది అనుకోండి లాస్ అనుకుంటాం. సో అలా నాకు అనిపించింది కైండ్నెస్ అనేది బిజినెస్ కాదు కదా, అదొక ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అంటే లైక్ మన పర్సనాలిటీ కదా, మనం ఇన్వెస్ట్ చేస్తాం అంతే, దాని నుంచి ఏమొస్తుంది అనేది కొంచెం పక్కన పెట్టాలి. ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇందాక ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చినా మనకి రాకపోయినా ఎవరైనా మనల్ని మోసం చేసినా మనం ఆలోచిస్తాం నెక్స్ట్ టైం అలాంటి పని చేయడానికి అని చెప్పి ఆలోచిస్తాం. బట్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, ఇప్పుడు నా ఇన్సిడెంట్ తీసుకుంటే డోర్ పట్టుకున్నాను, ఓకే నేను ఎక్కడో ఆలోచిస్తూ నా బ్రెయిన్ ఎక్కడో పెట్టి నా రెక్లెస్నెస్ తో నా చేతులు నా ఫింగర్స్ నేను విరగొట్టుకున్నాను. బట్ అలా అని చెప్పి నెక్స్ట్ టైం ఎవరైనా వస్తుంటే డోర్ పట్టుకోకుండా వెళ్ళిపోతానా, ఎవరైనా గ్రీట్ చేస్తే చేయకుండా ఉంటానా, మళ్ళీ అదే ఓల్డ్ పర్సన్ నాకు కనిపిస్తే నేను మళ్ళీ హాయ్ చెప్పకుండా ఉంటానా, ఏమో లాస్ట్ టైం ఇట్లా అయింది కదా మళ్ళీ ఈయనతో నాకు ఎందుకులే డోర్ పట్టుకోవడం అని చెప్పేసి వెళ్ళిపోతానా అని కూర్చొని ఆలోచించానమాట. అలా ఆలోచిస్తే నాకు అనిపించింది అలా చేస్తే ఇంకా సుష్మా అంటే ఏంటి, సుష్మా అంటే లైక్ ఓకే కైండ్నెస్, లేకపోతే ఎవరైనా నవ్వితే నవ్వుతాను, అది నా పర్సనాలిటీ కదా. నేను అలా ఒకటి ఎక్స్పెక్ట్ చేసో లేకపోతే ఒకటి బ్యాడ్ అయిందో అని చెప్పి నెక్స్ట్ టైం అలా డోర్ పట్టుకోకుండా వెళ్ళిపోయాను అనుకోండి, ఆ రోజు నేను హ్యాపీగా ఉండగలనా, ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తు రాకుండా ఉంటుందా, ఈ పర్టికులర్ ఓల్డ్ పర్సన్ ఇంత మంచి ఆయనే కదా నేను ఎందుకు అలా వచ్చేసానని చెప్పి నేను ఆలోచించకుండా బాధపడకుండా ఉంటానా, ఉండలేను. సో అది నా పర్సనాలిటీ అనిపించింది. సో మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే, ఎవరికైనా డోర్ పట్టుకున్నా, ఎవరికైనా ఏదైనా చిన్న మాట చెప్పినా, ఆర్ ఏదైనా రోడ్ మీద కనిపించింది తీసి బయట పడేసినా, అది మీకు ఇన్స్టెంట్ గా థ్యాంక్స్ అనేది రాదు. ఆర్ యూనో యూనివర్స్ మనకి ఏదో చేసేది అనమాట, ఒకరికి మనం మంచి చేశాం కదా అని చెప్పేసి దేవుడు మనకి వెంటనే విత్ ఇన్ 2 minutes 2 months లో మనకు కూడా ఏదైనా మంచి జరుగుతుందా రిటర్న్ లో అంటే చెప్పలేము. అది మనకి యూనివర్స్ చేస్తుందా లేదా అనేది మనకి తెలియదు. ఇమీడియట్ గా మనకి రిజల్ట్ కనిపించదు, థ్యాంక్స్ రాదు, ఒక్కొక్కసారి రిజల్ట్ కూడా కనిపించదు. కానీ అలా అని చెప్పి మన లోపల ఉన్న కైండ్నెస్ ని పక్కన పెట్టేసి మనం ఎవరికి హెల్ప్ చేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే మనకి మనం హ్యాపీగా ఉండగలమా లైఫ్ లో అని ఒక డౌట్ వచ్చింది. సో క్వశ్చన్ చేసుకోండి ఇన్ కేసు మీరు ఎవరన్నా ఇలా ఆలోచిస్తూ ఉండుంటే. కైండ్నెస్ అనేది నాకు తెలిసి అది మీ పర్సనల్ ట్రెయిట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేసు ఎవరైనా కైండ్ గా ఉంటుంటే అలా కంటిన్యూ అవ్వండి. బట్
ఎనీవే దానికి కూడా బౌండరీస్ ఉంటాయి, అలా ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనం ఎలా ఉండాలని చెప్పేది కూడా మాట్లాడేసుకుందాము. బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ లింక్ చెప్పేస్తాను. సో నెక్స్ట్ లింక్ ఏంటి అంటే గుంటూరు కారం, బాహుబలి, లైగర్. గుంటూరు కారం, బాహుబలి అండ్ లైగర్ ఈ మూడిట్లో ఒక కామన్ లింక్ ఉంది. అదేంటో తెలిస్తే డూలెమిను 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సుర్బి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పేసి. అండ్ అలాగే నేను ఒక లింక్స్ చెప్పి దానిలో కామన్ కనెక్షన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను చెప్పింది గుంటూరు కారం, బాహుబలి అండ్ లైగర్. నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. సో ఎవరైనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసిన తర్వాత నేను ఆన్సర్ ఏంటో అనౌన్స్ చేసేస్తాను. సో ఇన్ కేసు ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే, గుంటూరు కారం, బాహుబలి అండ్ లైగర్ ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కదా. సో దానిలో నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే, బేసిక్ గా కొన్నిసార్లు మన మమ్మీ డాడీ అంటే మన పేరెంట్స్ నుంచి కూడా మనకి కైండ్నెస్ అనేది వస్తుంది అని చెప్పి అనుకుంటాను. సో ఎప్పుడైనా ఎవరైనా అలా ఆలోచిస్తే, లైక్ ఎందుకు నాకు ఇలా జరిగింది, ఇంత కైండ్ గా ఉండడం వల్లే ఇలా అయిందేమో అని అనుకుంటే ఆలోచించండి. మన మమ్మీ డాడీ మన పేరెంట్స్ ని చూసినప్పుడు మనకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. సో వాళ్ళు ఎంత మందికి హెల్ప్ చేసి ఉంటారో కదా. సో నాకు తెలిసినంత వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ది పేరెంట్స్, మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం రిటర్న్ ఆశించకుండా చాలా మందికి హెల్ప్ చేసి ఉంటారు. రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు, లేకపోతే స్కూల్లో కానీ ఫంక్షన్స్ లో కానీ ఎవరైనా వచ్చి ఏదన్నా అడగడం ఆలస్యం ఓకే చేసేస్తామని చెప్పి చాలా మంది చేశారు ఆ జనరేషన్ లో. సో అలా చూసినప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీస్ లో మీ పేరెంట్స్ అలా హెల్ప్ చేసినప్పుడు ఎంతమంది మనకి రిటర్న్ హెల్ప్ చేశారు, ఆ రిటర్న్ ఇచ్చారు మనకి అనేది ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీస్ లో చాలా మంది కూడా ఆ హెల్ప్ మర్చిపోయి ఉంటారనమాట. వాళ్ళకి చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, కొంతమంది మర్చిపోతూ ఉంటారు. కానీ మనకేం రిటర్న్ ఇవ్వలేదు ఆ హెల్ప్ కి అని చెప్పి నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మన మమ్మీ కాఫీ ఇవ్వడం మానేస్తుందా? లేదు కదా. అలా అని చెప్పి మన డాడీ నెక్స్ట్ వాళ్ళు వచ్చేదన్నా పలానా వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం మాట్లాడి పెడతారా అంటే మాట్లాడకుండా హెల్ప్ చేయకుండా ఉంటారా? అలా ఉండరు కదా. అసలు ఎందుకు అంటే వాళ్ళు రిటర్న్ కావాలి అని చెప్పి ఆశించి హెల్ప్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని ఆర్ యునో ఓకే వీళ్ళు నాకేం చేయలేదు, నా కైండ్నెస్ వల్ల ఇట్లా ఏంటి నాకు ప్రయోజనం అని చెప్పి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోలేదు కాబట్టి అలా వాళ్ళు మంచిగా హెల్ప్ చేసుకుంటూ అలా బ్రెయిన్ ని పాజిటివ్ గా పెట్టుకున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో బేసిక్ గా వాళ్ళకి హెల్ప్ చేయడం కైండ్నెస్ అనేది ఒక అలవాటులాగా అయిపోయింది. ఏదో మన క్వాలిటీ అన్నట్టు కాకుండా రోజు అట్లా మంచిగా ఉందాం, ఈ రోజు కాకపోతే రేపు మనకి కూడా మంచి జరుగుతుంది, మంచి జరగకపోయినా చెడైతే జరగదు కదా, పోన్లే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మన మమ్మీ డాడీకి కూడా చాలా సార్లు ఇలా ఏదో డబ్బులు తగులుండొచ్చు, ఎంత హెల్ప్ చేసినా ఎంత కైండ్ గా ఉన్నా కూడా మన లైఫ్ కొంచెం ఎలానో ఉండుండొచ్చు అనమాట. మన బాధలైనా ఉండొచ్చు, మన లైఫ్ కొంచెం అటు ఇటుగా ఉండుండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళకి ఎందుకు ఆ కైండ్నెస్ అలానే ఉంటుంది ఆ జనరేషన్ వాళ్ళకి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనమాట. బేసిక్ గా అదే ఈ జనరేషన్ కొంచెం 90s అలా కిడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒకటి రెండు నాలాగా ఏదైనా ఒకటి రెండు అవ్వగానే అమ్మో ఏంటి నేను ఇంత మంచి చేస్తే నాకు ఇంత అయింది, అసలు మంచితనంగా ఉండడమే తప్పేమో అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది అనమాట. సో కరుపు మూవీలో కూడా అలానే చూపిస్తారు కదా, అమ్మాయి మంచితనంతో ఉండి ఉండి ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. ఎగ్జాస్ట్ అయిపోయి ఏంటిది అని చెప్పి క్వశ్చన్ చేసుకునే అంత దానికి వెళ్ళిపోతాం అనమాట మనం. సో అదనమాట సంగతి. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేనెందుకు, నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి క్వశ్చన్ చేసుకోవడం మనం తగ్గించేస్తే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. అది సంగతి. అండ్ ఎస్, నెక్స్ట్ నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే రాధాకృష్ణ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ గురించి. సో రాధాకృష్ణ టెంపుల్ ఐలన్ వాళ్ళు ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ ఆల్ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1 నుంచి జులై 5 వరకు జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ దిస్ 5 స్పెషల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్ అండ్ డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెసింగ్స్. సో అందరూ వెల్కమ్ అనమాట, ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్. సో డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ కూడా వెల్కమ్. మీరు విజిట్ చేసేయచ్చు www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సాస్. జులై 1 నుంచి జులై 5 వరకు జరగబోతుంది. సో అదనమాట సంగతి. అండ్ నేను అడిగున్నాను ఆల్రెడీ గుంటూరు కారం, బాహుబలి అండ్ లైగర్ ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే కొన్ని కమర్షియల్స్ వచ్చేస్తాయి, కమర్షియల్స్ తర్వాత మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత నేను వస్తాను. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: You're listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
2: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
2: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3,000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.

ఐ వన్ ఆఫ్ ఫ్లై, సో నాకు కూడా అలా ఎగిరిపోదాం అనిపిస్తుంది, ఎగరలేం కాబట్టి ఏం చేస్తాం ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్భి 107.9 ఎఫ్ఎం HD3. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్, మీ ఆర్జే సుష్మాతో అండ్ ఎస్. సో దీనికంటే ముందు నేను క్వశ్చన్ అడిగాను, గుంటూరుకారం, బాహుబలి అండ్ లైగర్ ఈ మూడిట్లో ఉన్న కామన్ లింక్ ఏంటి అని చెప్పి. నాకు ఆన్సర్స్ వచ్చాయి కానీ కరెక్ట్ గా రాలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు ఇస్ ద కామన్ లింక్ అనమాట ఈ మూడిట్లో. అండ్ నెక్స్ట్ కూడా అడిగేస్తాను, బట్ బిఫోర్ దాట్ సో డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సో మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? సో డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం మీరు కాల్ చేయొచ్చు 9724845400, ఆర్ జస్ట్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. అదనమాట సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అర్జున్ రెడ్డి, సోగ్గడ చిన్నినాయన, చక్రం ఈ మూడు మూవీస్ లో ఒక కామన్ లింక్ ఉంది. సో అది హీరోనా హీరోయినా ఇది కాదు, ఒక చిన్న పాయింట్ ఉంటుంది అనమాట. అదేంటో తెలిస్తే డూ లెట్ మీ నో. అర్జున్ రెడ్డి, సోగ్గడే చిన్నినాయన, చక్రం ఈ మూడు మూవీస్ లో ఉన్న కామన్ లింక్ ఆర్ కామన్ పాయింట్ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో. 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఆరెంజ్ మూవీ అన్నా రూబా రూబా సాంగ్ అన్నా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ప్లే చేసేస్తున్నాను, వింటూ వింటూనే ఉండండి. రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్బీ 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్. వింటున్నారు మీ ఆర్జే సుష్మాతో. అండ్ ఎస్, దీనికంటే ముందు నేను ఒక కామన్ లింక్ ఏంటి అని చెప్పి కొన్ని మూవీస్ చెప్పాను. సో అందులో ఏం చెప్పానంటే అర్జున్ రెడ్డి, సొగ్గడే చిన్నినాయన అండ్ చక్రం, ఈ మూడిట్లో ఉన్న కామన్ లింక్ ఏంటి అని చెప్పాను. నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది దీపక్ చెప్పారు. సో మెయిన్ లీడ్ ద డాక్టర్ అయి ఉంటారనమాట హీరో. సో అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, సొగ్గడే చిన్నినాయనలో మన సెకండ్ నాగార్జున అంటే సన్ నాగార్జున అనమాట. అండ్ చక్రం మూవీలో ప్రభాస్ కూడా డాక్టర్ అయి ఉంటాడు. అబ్రాడ్ నుంచి వచ్చి ఇండియాలో హాస్పిటల్ పెట్టాలనేది చక్రంలో మన ప్రభాస్ యొక్క డ్రీమ్ అనమాట, గుర్తుండుంటే ఎవరికైనా. సో మెయిన్లీ డాక్టర్ అయి ఉంటారు, అదనమాట కామన్ క్లూ. అండ్ ఎస్, మనం అలాగే మాట్లాడుకుంటున్నాము మన టాపిక్ ఈ రోజుకి, వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. మన లైఫ్ లో లైక్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఏదో మనం దాన్ని రిలేట్ చేసుకుంటాము. ఆ రోజు మనకి ఏదైనా బ్యాడ్ గా జరుగుతుంటే, మనం ఏదైనా మంచి పని చేసినా మనకి ఏదైనా రిటర్న్ రాకపోయినా, ఏదైనా తప్పు చిన్న ఇన్సిడెంట్ జరిగితే మనం అసలు ఎందుకు ఇంత కైండ్ గా ఉన్నాము, మన కైండ్నెస్ మనకి ఏం చేస్తుంది, ఏం పాజిటివిటీ లేదు కదా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ దాంట్లో నేను చెప్పాను ఇందాక కైండ్ గా ఉందాం అందరం, డెఫినెట్ గా కైండ్నెస్ అయితే వదులుకోవద్దు, బికాజ్ అది మన పర్సనల్ ట్రైట్ అని చెప్పి నేను అనుకుంటాను. లైక్ అది మన పర్సనాలిటీ, ఎవరో ఏదో చేస్తారు మనకి ఏదో వస్తుంది అని చెప్పి కాకుండా, అలా హెల్ప్ చేయకుండా అండ్ కైండ్ గా ఉండకుండా డే కొంతమందికి గడవదు. ఒకవేళ మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మనమే బ్యాడ్ గా ఫీల్ అవుతాం, కాబట్టి ఆ కైండ్నెస్ పోగొట్టుకోవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో అలాగా బట్ అలా కైండ్ గా ఉందాము అండ్ ఆల్సో మనల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండేలా చూద్దాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో ఎలా అంటే కైండ్నెస్ కి కూడా కొన్ని బౌండరీస్ ఉండాలన్నమాట. మంచిగా ఉండండి కానీ అలా అని చెప్పేసి ఓవర్ మంచితనంగా, మనకి 10 రూపాయలు ఉంటే ఓకే 5 రూపీస్ వరకు దానం చేయొచ్చేమో, ఆ మిగిలిన 5 మన కోసం సేవ్ చేసుకోవాలేమో. బట్ కొంతమంది ఓవర్ కైండ్నెస్ ఎలా ఉంటామంటే 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చేద్దాం అనుకుంటాము, బట్ రేపు నెక్స్ట్ రోజు మనకు 1 రూపాయి కావాలన్నా ఒక్కొక్కసారి ఎవరు హెల్ప్ చేయరనమాట. సో వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసి మన కైండ్నెస్ మన లైఫ్ ని నెగటివ్ గా ఎందుకు పాచుకోవడం. సో బౌండరీస్ పెట్టుకొని మీ పీస్ ని ఆర్ మీ దగ్గర ఉన్న మొత్తాన్ని సాక్రిఫైస్ చేయకుండా కొంచెం మనం ఎంతవరకు చేయగలమో అంత మంచితనంగా ఉంటే సరిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలా మనల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకుండా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైనా కనిపించినప్పుడు స్మైల్ ఇవ్వండి, బట్ ఫేక్ గా కాదు. లైక్ ఏదో స్మైల్ ఇవ్వాలన్నట్టు ఇవ్వడం కాకుండా మనకి జెన్యున్ గా నవ్వాలనిపిస్తే నవ్వుదాము, లేదా ఆ రోజు మనకి ఏదైనా బ్యాడ్ అవుతుంది అనుకోని ఇట్స్ ఓకే, ఏం కాదు. మనం అందరినీ 100% లైఫ్ లో అందరినీ సాటిస్ఫై చేయలేము, అందరినీ హ్యాపీగా ఉంచలేము, కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఫైన్ ఫేక్ గా ఉండడం కన్నా. ఓకే, మీకు ఏదైనా బ్యాడ్ డే అవుతుంటే సైలెంట్ గా వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి, ఇట్స్ ఫైన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. డోర్ పట్టుకోండి అలా అని చెప్పేసి లైఫ్ మొత్తం డోర్ పట్టుకొని ఉండాలి, ఎవరికి అందరికి పట్టుకోవాలని చెప్పి కాదు. వెనెవర్ యూ కెన్, మీరు చూస్తే ఎవరైనా వస్తుంటే అలా పట్టుకోండి నాలాగా, అండ్ ఒకసారి అలా ఫింగర్స్ ఏదో అయ్యింది అని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి పట్టుకోకుండా ఉండలేం, కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుని డోర్ పట్టుకున్నప్పుడు కానీ ఏదైనా జాగ్రత్తగా ఉండాలి అని

చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలా మనకి ఏదన్నా ఒక కైండ్నెస్ తో మనం ఏదైనా ఒక పని చేసి మనకి ఏదన్నా రిటర్న్ లో బ్యాడ్ అయింది అనుకోండి, అది గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఎందుకు అలా జరిగింది అని చెప్పి నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకుందాం అని చెప్పి నేను అంటున్నాను. అంతేకాని అలా మన కైండ్నెస్ ను వదిలేస్తే ఇంకా మనకంటూ ఒక అర్థం ఏముందంటారు, పలానా సుష్మా ఆర్ పలానా సో అండ్ సో పర్సన్ కి క్యారెక్టర్ డిఫైన్ చేసేదే ఐ థింక్ అట్లీస్ట్ మనకి మనం డిఫైన్ చేసుకునేది దాంతోనే కదా. సో సుష్మా అంటే కైండ్నెస్, సుష్మా అంటే లైక్ స్మైల్ ఇస్తుంది, గ్రీట్ చేస్తుంది, ఆర్ డోర్ పట్టుకుంటుంది, అది నా పర్సనాలిటీ కదా. సో ఎవరో ఏదో చేయలేదని ఆర్ నాకేదో ఒకరోజు బ్యాడ్ జరిగిందని చెప్పి అలా అనుకుంటే ఎలాగా రేపు మళ్ళీ డోర్ పట్టుకుంటాను, మేబీ ఆ పర్సన్ కి ఏదైనా మంచి జరుగుతుందేమో నేను అలా డోర్ పట్టుకోవడం వల్ల, మేబీ అతని హ్యాండ్ సేవ్ అవుతుందేమో, ఆర్ నాకే ఏదైనా మంచి జరుగుతుందేమో అతనికి డోర్ పట్టుకోవడం వల్ల, అతను నన్ను గుర్తుపెట్టుకొని నెక్స్ట్ నేను ఏదైనా సాడ్ గా ఉన్నప్పుడు మేబీ హీ కెన్ గివ్ మీ అ పెప్ టాక్ ఏమో, హూ నోస్. లైఫ్ అంటే అదే కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. సో రోజు మనం కైండ్నెస్ ని మాత్రం వదిలేయకుండా అలా కైండ్ గా మంచితనంతో వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత నెక్స్ట్ క్లూ అడిగేయాలి కదా. సో నెక్స్ట్ క్లూ చెప్పే ముందు నేను మాట్లాడాలనుకుంటున్నాను టెక్సస్ స్కాలస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి. సో ఫస్ట్ టైం యుఎస్ లో హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. సో ఫాలో ది టెక్సస్ స్కాలస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th నుంచి July 27th వరకు ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ లో జరుగుతుంది. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. సో లెర్న్ మోర్ ఎట్ tscb.cricket అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్లూ కూడా చెప్పేస్తాను. సో ఇది కొంచెం కష్టం అని అనుకుంటున్నాను, మరి ఎవరైనా కనిపెడతారేమో చూద్దాము. కపుల్ ఫ్రెండ్లీ, అన్ని మంచి శకునములే, ఏక్ మినీ కథ, ఈ మూడు మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఉంది. కపుల్ ఫ్రెండ్లీ, అన్ని మంచి శకునములే, ఏక్ మినీ కథ, ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏంటో తెలిస్తే డూలెమినో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ సాంగ్ వచ్చేస్తుంది, ఎన్టీఆర్ కి కూడా చాలా ఇష్టమైన సాంగ్, నేనంటే నాకు. అలాగే నేనంటే నాకు చాలా ఇష్టం, మీరు కూడా ఈ సాంగ్ వింటూ నేనంటే నాకు ఇష్టం అనుకుంటూ ఉండిపోండి. సెల్ఫ్ లవ్ ఇస్ ఇంపార్టెంట్ అంటాను. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మా అండ్ మన సురభి క్లాక్ లో ఎగ్జాక్ట్ గా టైం అయితే 8 hours 23 minutes అయిపోయింది. అండ్ ఎస్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాము. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే SNR ఇన్సూరెన్స్ గురించి ఫస్ట్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ఎనీథింగ్, సో లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్. సో బట్ హెల్త్ కవరేజ్ మారకూడదు కదా. సో జాబ్ ఆర్ ఇన్సూరెన్స్ లేదన్నా ప్రాబ్లమ్ అంటే SNR ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. సో హెల్త్ నుంచి ట్రావెల్ వరకు డెంటల్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వీ హావ్ గాట్ యూ కవర్డ్ SNR ఇన్సూరెన్స్ అదనమాట సంగతి. అండ్ నేను దీనికంటే ముందు ఒకటి అడిగేశాను, కపుల్ ఫ్రెండ్లీ అన్ని మంచి శకునంలే ఏక్ మినీ కదా, ఇందులో ఉన్న కామన్ లింక్ ఏంటో తెలిస్తే యూ కెన్ లెట్ మీ నో అని చెప్పేసి నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ కపుల్ ఫ్రెండ్లీ అన్ని మంచి శకునంలే ఏక్ మినీ కథలో కామన్ పాయింట్ ఏంటి అంటే సంతోష్ శోభన్ ఇస్ ద మెయిన్ లీడ్ అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ ఇది కూడా అడిగేస్తాను. సో నెక్స్ట్ లింక్ ఏంటి అంటే ఎవడు రుద్రమదేవి శంకర్ దాదా జిందాబాద్. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, కొంచెం టఫ్ అని అనుకుంటున్నాను. ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్లి ఆ మూవీస్ లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తే గానీ గుర్తురాదు. సో ఎవడు రుద్రమదేవి శంకర్ దాదా జిందాబాద్ ఈ మూడిట్లో ఒక కామన్ లింక్ ఉంది. సో అదేంటి అంటే ఒక క్యామియో రోల్ ఉంటుంది, ఒక లీడ్ యాక్టర్ అనమాట, చాలా పెద్ద యాక్టర్ అందులో క్యామియో రోల్ చేశారు. ఎవరికన్నా ఆ యాక్టర్ పేరేంటో గుర్తొస్తే యూ కెన్ లెట్ మీ నో. నెక్స్ట్ వచ్చి ఇంకో క్లూ ఇస్తాను ఇన్ కేస్ నాకు కరెక్ట్ ఆన్సర్ రాకపోతే. అప్పటి వరకు మీరేం చేస్తారంటే ఈ బ్యూటిఫుల్ మెలడీ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: ఇలా భావమర్దలు ఉండి అలా కొట్టుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో అదనమాట, భావమర్దలు అనే కాదు, ఇంట్లో ఫన్ అనమాట. కజిన్స్ తో గానీ ఇలా గొడవలు పడుతుంటే చాలా బాగుంటుంది. ఎనీవేస్, ఈ మూవీ చూసినప్పుడు అయితే అదే అనిపించింది. అండ్ మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో. అండ్ నేను మళ్ళీ వచ్చేసి మీకు మన టాపిక్ కంటిన్యూ చేసేద్దాం, వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే కొన్ని కమర్షియల్స్, దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్, మళ్ళీ వచ్చేస్తాను. వింటూనే ఉండండి.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ అ డే, ఐ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: ఇప్పుడు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: స్వామి గారు, వచ్చింది నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 ఎఫ్ఎం HT3. మీతో ఉంది మీ ఆజే సుష్మా అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పేసి. సో నేను ఈ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి చెప్తూ ఉన్నానమాట, లైక్ మన లైఫ్ లో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక్కొక్కసారి మనం కైండ్నెస్ ని మనం క్వశ్చన్ చేసుకుంటాం, ఎందుకు మనం ఇంత కైండ్ గా ఉన్నాం లైఫ్ లో, దీని వల్ల నాకేమొచ్చింది, ఇంకా బ్యాడ్ జరిగింది అనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఎందుకు ఇలా బ్యాడ్ జరుగుతుంది, నేను ఎంత మంచిగా ఉన్నా అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఏం చేస్తాం మనం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో నేను చెప్పిన ఇన్సిడెంట్ ప్రకారం ఎవరైనా ఎప్పుడైతే ట్యూన్ అయి ఉంటే, నాకు ఒక డోర్ పట్టుకున్నానమాట, ఒక పెద్ద ఆయన వస్తున్నారని చెప్పేసి. అండ్ ఆ రోజు మార్నింగ్ నుంచి కొంచెం అటీటుగా ఉంది, బట్ స్టిల్ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి ఆయనతో కొంచెం గుడ్ మార్నింగ్ అది అని చెప్పి మాట్లాడి ఆ డోర్ పట్టుకున్నాను. అండ్ వచ్చేసేటప్పుడు నా ఫింగర్స్ కొంచెం విరిగాయి అనమాట ఆ డోర్ లో పడి. సో నేను ఎందుకు ఆ రోజు అనుకున్నానమాట, నాకు అవసరమా ఆ డోర్ పట్టుకోవడం, నాకు అవసరమా అంత సోది పెట్టుకోవడం, నా పని ఏదో నేను చూసుకుంటే అయిపోయేది కదా, నా ఫింగర్స్ ఇలా అయ్యే కాదు కదా అని చెప్పి. బట్ ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే, ఆ తాతగారు నాకు ఒక లెసన్ నేర్పించారేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అలా జరగకపోయింటే నేను ఆలోచించేదాన్ని కాదు, నేను కూర్చొని ఇంత ఆలోచించి యూనో లైక్ వాట్ ఈస్ లైఫ్, ఎందుకు కైండ్నెస్ అది ఇది అని చెప్పి నేను ఆలోచించేదాన్ని కాదు. ఆ రోజు నాకు ఫింగర్స్ హర్ట్ అయింది అనేది నాకు గుర్తుంది. ఎందుకు గుర్తుందంటే బేసిక్ గా కొంచెం పెయిన్ ఉంది కాబట్టి, అండ్ ఈ రోజు మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి అలా గుర్తు పెట్టుకున్నాను. బట్ ఆ రోజు మొత్తంలో ఆలోచిస్తే రైట్ నౌ నీకు ఏది బాగా గుర్తొస్తుంది ఆర్ ఏది నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు అంటే, నా ఫింగర్స్ అలా విరగడం కాదు, ఆర్ నా డేలో మార్నింగ్ నుంచి మీటింగ్స్ లో ఏమయ్యాయి, ఆ రోజు ఎందుకు అంత స్ట్రెస్ గా ఉన్నాను, ఇవన్నీ కాదనమాట. సో నాకు ఆ రోజు మొత్తం ఆలోచిస్తే ఇఫ్ ఐ గో బ్యాక్ టు దట్ ట్యూస్డే నాకేం గుర్తొస్తుందంటే ఆ తాతగారి స్మైల్, ఆ తాతగారు చెప్పిన గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, హౌస్ యువర్ డే అని అడిగారు. సో అదే గుర్తొస్తుంది అనమాట, ఆయన చూపించిన కొంచెం కైండ్నెస్ ఏ నాకు గుర్తొస్తుంది. సో ఎందుకంటే పెయిన్ అనేది టెంపరీ కదా, సో నా ఫింగర్స్ విరిగాయి, ఓకే ఫైన్, నాకు ఒక 2 డేస్ కొంచెం టొప్పిగా అనిపించింది, బట్ ఆ పెయిన్ అయితే పోయింది. పెయిన్ పోయిన తర్వాత ఆలోచిస్తే కైండ్నెస్ అనే టాపిక్ వచ్చింది. సో కైండ్నెస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఆలోచిస్తే నాకు ఆ తాతగారే గుర్తొస్తున్నారనమాట. సో ఆ రోజు మొత్తంలో నేను ఏదైనా స్మైల్ చేశాను జెన్యున్ గా అంటే అది ఆయనతో మాట్లాడిన కొంచెం సేపు అనమాట. సో మార్నింగ్ నుంచి నా స్ట్రెస్ లో నేనున్నాను, నా గోల్ లో నేనున్నాను, ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఈ వర్క్ ఐటమ్ ఇది క్లోజ్ చేయాలి అని చెప్పేసి మన గోల్ లో మనం ఉన్నప్పుడు ఆ తాతగారు వచ్చి స్మైల్ ఇచ్చారు కదా, ఆ కొంచెం సేపు నేను మర్చిపోయి ఓ హాయ్ అని చెప్పి మాట్లాడేశాను. అండ్ నాకు ఆ స్మైల్, ఆయనతో మాట్లాడిన కొంచెం సేపు, ఆ కాన్వర్సేషన్ మాత్రం చాలా బాగా గుర్తుంది. సో నేనేమంటున్నానంటే, మనకు ఒకవేళ కైండ్నెస్ తో మనం ఏదైనా ఎవరికైనా మంచి చేసి మనకేదన్నా రిటర్న్ లో తప్పుగా ఏదైనా అయింది అనుకోండి, ఆ పెయిన్ అనేది టెంపరీగా ఉంటుంది, బట్ ఆ కైండ్నెస్ అనేది మెమొరబుల్ గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. ఆయన కూడా ఆ రోజు మేబీ ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఆయనకు లేట్ అవుతూ ఉండొచ్చు, ఆయన మొబైల్ చూసుకుంటూ ఉన్నారనమాట. సో మేబీ వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు హిమ్, బట్ అలా అని చెప్పి ఆయన లైఫ్ లో ఎంత కష్టం ఉందో మనకు తెలీదు. అలా అని చెప్పేసి ఆయన మాత్రం ఆయన స్మైల్ వదిలేదు కదా, ఆయనకు కూడా వందలు జరుగుతూ ఉండుంటాయి మన లైఫ్ లో. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక గోల్ అనేది జరుగుతూ ఉంటుంది, అదే కదా మరి లైఫ్ అంటే. సో అదనమాట సంగతి, మన లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి, బట్ అలా అని చెప్పేసి మనం కైండ్నెస్ వదిలేయకూడదు. అండ్ ఎవరన్నా మనకి ఎదురొచ్చినప్పుడు జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి హాయ్ అని చెప్పేస్తే పోయేదేం లేదు కదా, మేబీ వాళ్ళ లైఫ్ ని మనం బెటర్ చేసిన వాళ్ళం అవుతామేమో. అదనమాట సంగతి, అది నన్ను అలా ఆలోచించేలాగా చేసింది అనమాట అది సంగతి. సో వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే ఇంకొక క్వశ్చన్ అడిగే ముందు నేను ఇందాక అడిగాను, ఎవడు రుద్రమదేవి, శంకర్ దాదా, జిందాబాద్ ఈ మూడిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడిగాను. అండ్ గెస్ట్ రోల్ చేశారు క్యామియో ఒక లీడ్ యాక్టర్ అని చెప్పి అన్నాను, బాలీవుడ్ లో పెద్ద హీరో అనమాట. సో ఎవరికైనా తెలిస్తే డు లెట్ మీ నో, ఇంకా కరెక్ట్ గా ఎవరు ఆన్సర్ చేయలేదు. సో నెక్స్ట్ చూసి నేను వచ్చి ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఎవడు రుద్రమదేవి, శంకర్ దాదా, జిందాబాద్ ఈ మూడిట్లో ఉన్న కామన్ లింక్ ఒకరు గెస్ట్ రోల్ చేశారు, ఎవరో తెలిస్తే టూ లెమినో 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ఒక ఎనర్జీ బూస్టర్ వచ్చేస్తుంది, మరి వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HT3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు, మనం మాట్లాడుకుంటున్నాము వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పి. అండ్ ఆల్సో ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము, లింక్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నాను. కొన్ని కామన్ మూవీస్ కానీ ఒక కామన్ పాయింట్స్ చెప్పి అందులో ఉన్న లింక్ ఏంటి అని అడుగుతూ ఉన్నాను. అండ్ నేను ఇందకటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, కరెక్ట్ గా ఎవరు ఆన్సర్ చేస్తారా అని చెప్పేసి. ఎవడు రుద్రమదేవి శంకర్ దాదా జిందాబాద్ లో ఒక కామన్ లింక్ ఉంది, ఒక ఫేమస్ హీరో గెస్ట్ రోల్ చేశారు కామియా రోల్ అని చెప్పి అన్నారు. నాకు ప్రసన్న గారు కరెక్ట్ గా చెప్పేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అల్లు అర్జున్. సో యెస్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు విన్న సాంగ్ లో ఉన్న హీరో అని చెప్దాం అనుకున్నాను, బట్ అవసరం లేకుండా ప్రసన్న గారు చెప్పేశారు కరెక్ట్ గా ఆన్సర్. అండ్ అదనమాట సంగతి. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉందాం ఇంకా అలాగా నాకేమనిపించింది అనే చెప్పి నేను ఒక క్లోజింగ్ ఇస్తాను అనమాట ఈ టాపిక్ గురించి. లైక్ వెన్ డు వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్, మన లైఫ్ లో మనకి ఏదైనా తప్పుగా జరిగినా లైక్ యూనో మనం మంచిగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మంచితనం మనకి రాదు అలా అని చెప్పి, మంచితనం రాకపోగా ఏదైనా చెడుగా అయిందనుకోండి ఒక్కొక్కసారి మనకి బాధగా అనిపిస్తుంది, నేను ఎందుకు ఇంత మంచిగా ఉన్నాను అని చెప్పి మనకు మనం క్వశ్చన్ చేసుకుంటాము. సో ఆ క్వశ్చన్ చేసుకునే ఎందుకు ఇదంతా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ నేను లాస్ట్ గేమ్ అనుకుంటున్నాను అనేది చెప్పేస్తాను, బట్ బిఫోర్ దాట్ ఒక ఫైనల్ లింక్ అడిగేస్తాను, మరి ఎవరికైనా తెలుస్తుందో ఏంటో చూసేద్దాము. సో ఏంటది అంటారా, నేను అడుగుదాం అనుకుంటున్నాను. సో పెద్దగా అడుగుదామా చిన్నగా అడుగుదామా అని చెప్పి ఆలోచిస్తున్నాను, బట్ మేబీ కొంచెం టఫ్ గానే అడుగుదాంలేండి, ఎందుకంటే మండే కదా, బ్రెయిన్ కొంచెం ఎలా ఉందో ఏంటో. మనం కూడా షో ఎండింగ్ వస్తున్నాము, ఇంకొంచెం సేపు ఉంది, ఒక 20 మినిట్స్ లో మనం షో కూడా కంక్లూడ్ చేస్తాం కాబట్టి కొంచెం టఫ్ గానే అడుగుదాం. గేమ్ చేంజర్, సరిపోదా శనివారం అండ్ స్పైడర్. గేమ్ చేంజర్, సరిపోదా శనివారం, స్పైడర్, ఈ మూడిట్లో ఒక కామన్ పాయింట్ ఉంది, కామన్ లింక్ ఉంది. సో అదేంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

నాకు తెలిసినంత వరకు ప్రభాస్ అండ్ అనుష్క ఫ్యాన్స్ అందరికి బాగా ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్ కూడా అయింటుంది ఇదైతే అనమాట. అదనమాట సంగతి, ఎంత బాహుబలి ఉన్నా కూడా బిల్లా హిట్స్ హార్డ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ప్రభాస్ అండ్ అనుష్క ఫ్యాన్స్ కి. అండ్ ఎస్, మీరు వింటున్నారు రేడియో సర్వీ 107.9 ఎఫ్ఎం HD3, మీతో ఉంది మీ ఆర్జే సుష్మా, నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనియన్ అయి ఉన్నారు. అండ్ ఇందాక నేను అడిగాను గేమ్ చేంజర్స్, స్పైడర్ అండ్ సరిపోదా శనివారంలో ఉన్న కామన్ లింక్ ఏంటి అని, నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు ప్రవీణ్ గారు. సో ఎస్జే సూర్య యాజ్ విలన్ అనేది కామన్ లింక్ అనమాట. ఎస్జే సూర్య విలన్ గా యాక్ట్ చేసిన మూడు మూవీస్ అది, గేమ్ చేంజర్, స్పైడర్ అండ్ సరిపోదా శనివారం. అండ్ ఎస్, సో నెక్స్ట్ అది కూడా అడిగేస్తాను, మరి ఎవరైనా కనపెడతారేమో చూద్దాం. ఈసారి కొంచెం ఈజీగా అడిగేస్తున్నాను. వన్ లాస్ట్ లింక్ బిఫోర్ ఐ గో, బృందావనం అండ్ బ్రహ్మోత్సవం ఈ రెండిట్లో ఒక కామన్ లింక్ ఉంది, అదేంటి తెలిస్తే టూ లెట్ మీ నో. బృందావనం అండ్ బ్రహ్మోత్సవం తెలిస్తే టూ లెమినో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, గురువారం అనే సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ కిరాక్ పార్టీ. ఇదైతే నేను బీటెక్ లో అలా వింటూ ఉండేదాన్ని అనమాట, బస్ లో వెళ్తూ నాకు ఆ మెమరీ గుర్తు చేసింది. సో వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సర్బి 107.9 ఎఫ్ఎం HT3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ నేను ఇంతకు ముందు అడిగాను బృందావనం అండ్ బ్రహ్మోత్సవంలో ఉన్న కామన్ లింక్ ఏంటి అని చెప్పి, నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు బట్ ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే కాజల్ అండ్ సమంత. సో వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన, లీడ్ గా యాక్ట్ చేసిన మూవీస్ అనమాట బృందావనం అండ్ బ్రహ్మోత్సవం. అదనమాట సంగతి. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము వెన్ డూ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ కైండ్నెస్ అని చెప్పేసి. బేసిక్ గా మనం ఎంత కైండ్ గా ఉన్నా మన లైఫ్ లో ఆ కైండ్నెస్ కి ఆర్ ఏదన్నా, ఇప్పుడు నాకు చెప్పినట్టుగా ఒక ఇన్సిడెంట్ అయిందనుకోండి, డోర్ పట్టుకున్నాను ఆ తాతగారికి బట్ ఆ ఫింగర్స్ నా ఫింగర్స్ వెళ్లేసి ఆ డోర్ లో ఇరుక్కుని నాకు హర్ట్ అయ్యాను, అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇంత కైండ్ గా ఉండి ఎందుకు అవసరమా అని చెప్పి ఒక థాట్స్ వస్తాయి అని చెప్పాను కదా. సో అలా మనం మాట్లాడుకున్నాం చాలా, లైక్ ఎలా ఉండాలి ఏంటి, మన కైండ్నెస్ మనం వదులుకోకూడదు బికాస్ అది మన పర్సనల్ ట్రెయిట్ కాబట్టి, ఒకరు మనకి కైండ్నెస్ ఇస్తారా లేదా మనకి ఏదైనా మంచి జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టేసి ఆ కైండ్నెస్ లో మనం వదిలేసామనుకోండి ఆ కైండ్నెస్ ని లైఫ్ లో, ఇంకా వాట్ ఈస్ సుష్మా అంటే ఐ కాంట్ ఆన్సర్ అనిపిస్తుంది. నేను హ్యాపీగా ఉంటానా ఎండ్ ఆఫ్ ద డే ఆ కైండ్నెస్ వదిలేసి అంటే నాకు కూడా తెలియదు అనమాట. సో అదనమాట సంగతి. అండ్ సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లైఫ్ లో ఎప్పుడు మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇదర్ మనం మనకి ఏదైనా మంచి జరిగినా బ్యాడ్ జరిగినా మన క్యారెక్టర్ ని మనం అలానే ఉంచుకొని ముందుకెళ్ళిపోవడం, లేదంటే మనకి జరిగే ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మన క్యారెక్టర్ ని మార్చుకోవడం. మనకి మంచి జరిగితే మంచిగా ఉంటాం, చెడు జరిగితే అమ్మో చెడు జరుగుతుంది ఇదన్నీ చేయకూడదు అని చెప్పి మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అలా మనం మార్చుకొని మన వాల్యూస్ ని మనం రెడ్యూస్ చేసుకోవడం ఆర్ ఏదైనా కైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అలా మన క్యారెక్టర్ ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మార్చేయకుండా మన క్యారెక్టర్ తో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ని మర్చిపోయి మా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా కొంచెం ఏదన్నా గుడ్ జరిగేలాగా నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త పడదామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నెగటివిటీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మన బ్రెయిన్ లో కూడా. ఎందుకంటే మనకి ఏదైనా మంచి జరిగిన వెంటనే పట్టించుకుంటామో లేదో తెలియదు కానీ ఏదైనా చెడు జరిగిన వెంటనే మాత్రం ఆలోచిస్తామన్నమాట, ఎందుకు నాకు ఇంత చెడు జరిగింది, ఓ ఈ రోజు నేను ఇది చేశాను, ఆర్ ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అందుకే ఇప్పుడు ఇలా జరిగిందేమో అని చెప్పి మనకి మనం సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. అండ్ అలా ఆలోచించుకుంటూ చెడుని ఎక్కువగా ఆలోచించుకుంటాం మంచి కంటే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలాగా మన వాల్యూస్ ని, మన మంచితనాన్ని, మన క్యారెక్టర్ ని మాత్రం మనం చంపుకోకుండా పక్కన వాళ్ళకి మనకి తోచినంత హెల్ప్ చేద్దాం, కైండ్నెస్ తో ఉందాము, ఒక స్మైల్ ఇద్దాము, ఒక గ్రాటిట్యూడ్ తో హాయ్ అని చెప్దాము. లేకపోతే ఎవరికైనా బ్యాడ్ డే జరుగుతుంది అనుకోండి, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటుంటే ఒక 2 మినిట్స్ కూర్చొని వినండి, మనమేం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి వింటే సరిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎస్పెషల్లీ అబ్రాడ్ లో పర్ఫెక్ట్ పీపుల్ అవసరం లేదు కానీ కొంచెం అలా కైండ్నెస్ ఉండే పీపుల్ అయితే ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాస్ వీ నెవర్ నో లైఫ్ లో మనకు కనిపించే వాళ్ళు, రోడ్డు మీద 10 మంది వెళ్తుంటే 10 మందికి 10 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనం ఆ 10 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోవచ్చు, బట్ వాట్ వీ కెన్ డూ మన సైడ్ నుంచి అంటే కైండ్నెస్. జెన్యున్ గా మేబీ వాళ్ళు ఏమన్నా అట్లా మీకు కనిపించినప్పుడు హే అని చెప్పండి, అంతే, ఒక స్మైల్ ఇవ్వండి, వాళ్ళు కూడా రిటర్న్ లో స్మైల్, అంటే మనం స్మైల్ ఇచ్చాం కాబట్టి ఇవ్వాలి అన్నందుకన్నా వాళ్ళు స్మైల్ చేస్తారు. సో కొంచెం సేపు అన్న వాళ్ళు ఆ బాధలో ఏదైనా మర్చిపోయి జెన్యున్ గా వాళ్ళు కూడా మనల్ని చూసి ఒక స్మైల్ ఇస్తారేమో, వాళ్ళు కూడా కొంచెంసేపు నవ్విన వాళ్ళు అయిపోతారు కదా, ఏమంటారు, అదనమాట సంగతి. సో మన లైఫ్ లో థ్యాంక్ యూ చెప్పే వాళ్ళు కావాలి, స్మైల్ ఇచ్చే వాళ్ళు కావాలి, ఎందుకంటే మన లైఫ్ ని మార్చేసేది పెద్ద పెద్ద మిరాకిల్స్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా బ్యాడ్ డే జరుగుతున్నా ఆర్ ఏదైనా అవుతున్నా, ఏదో పెద్ద పెద్దగా షాపింగ్కి వెళ్ళిపోవాలి ఆర్ నాకు ఎవరైనా ఫ్లవర్స్ ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇలా కాదు, పెద్ద మిరాకిల్స్ జరగకపోయినా పర్లేదు, చిన్న చిన్న మంచి పనులు ఉంటాయి కదా కైండ్నెస్, లైక్ ఆ తాతగారు నన్ను హౌ ఇస్ యువర్ డే, గుడ్ మార్నింగ్ అని చెప్పడం, నేను ఆ 2-3 సెకండ్స్ నవ్వడం, అదే నాకు పెద్ద డే అని చెప్పి నేను అనుకున్నాను. లైఫ్ లో ఏ డే జరిగినా, లైఫ్ ఎలా ఉన్నా సరే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మ్యాటర్స్ కాబట్టి అలా అవుతుంది. సో ఒక్కసారి వెళ్ళి మీరు ఈ రోజు నైట్ కూర్చొని ఆలోచించండి, మీ లైఫ్ లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా, మీ లైఫ్ లో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల మీ మంచితనాన్ని మీరేమన్నా తగ్గించేసుకున్నారా, ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ దాట్ మీరు తగ్గించేసుకున్నారు, అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటే రేపటి నుంచి కైండ్నెస్ తో ఎవరన్నా కనిపించినప్పుడు ఒక స్మైల్ ఇవ్వండి. ఎందుకంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల మన హార్ట్ ని మనం మార్చుకోకూడదు, మన క్యారెక్టర్ ని మనం మార్చుకోకూడదు, కాబట్టి మంచితనాన్ని మర్చిపోకుండా అందరికీ పంచుదామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అది సంగతి, ఈ రోజు నుంచి నేను మంచితనాన్ని పంచుదాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి అది సంగతి. అండ్ మనం సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోవాలి, బట్ ఆకలేసేస్తుంది అగైన్. సో ఏం చేయాలంటే మైత్రీస్ రెస్టారెంట్ కి వెళ్ళేసి అర్జెంట్ గా తినేయాలి నేను.
అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలంటే మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ కి వెళ్ళిపోవచ్చు. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ అండ్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో ఇంకెందుకు ఆలస్యం, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూన్ ఇర్వింగ్, సౌత్ లీక్ అండ్ ఫ్రిస్కో. అదనమాట సంగతి, నేనైతే ఆ పనిలో ఉంటాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు నాన్ స్టాప్ ఫన్ అండ్ టాప్ త్రీ లో ఉన్నాం మనం ఈ వీక్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ట్యూనింగ్ అయి వింటున్నారో అందరికి. అండ్ మళ్ళీ వచ్చే మండే నేను కలుసుకుంటాను మీ అందరినీ. మండే 7 to 9 నాన్ స్టాప్ ఫన్ లో కలుసుకుంటాను ఇంకో కొత్త టాపిక్ తో. అప్పటి వరకు మీరేం చేయాలంటే రేడియో సురభి వింటూ వింటూ హ్యాపీగా అలా నవ్వుతూ మంచితనంతో కైండ్నెస్ తో బ్రతకాలన్నమాట. సో రేడియో సురభి వినాలి అంటే iOS అండ్ ఆండ్రాయిడ్ లో వినొచ్చు, ఆర్ www.radiosurabhi.com లో వినొచ్చు, or tune in iPod to 107.9 FM HD3 and mammalli follow avachu Instagram, Facebook and YouTube at Radio Surabhi. అదనమాట సంగతి, నెక్స్ట్ మండే 7 to 9 PM నేను మిమ్మల్ని వచ్చి మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, sounds like home. Good night, Dallas.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
5: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
6: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ Student Insurance, SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకుని చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
1: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9-to-5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business. Your future starting today.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డో కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
8: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
9: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీలా
8: హాయ్ నేను మీ తేజ సజ్జ
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
1: నీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

0: 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తా. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry.

0: Calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, name is Arti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Srubi ani ba kotta frequency tho osnaru. Adi 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck Radio Srubi.
2: You're listening to Radio Srubi 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తారు ఏంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo.
1: What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support at mypursu.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జా.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3.
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: హరి సు, హరి సు, హరి సు, హరి సు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: వాద్యాన్ని వాయించాలంటే నాన్న గోపాలా.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedam cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandiche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi America lo telugulustam. You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi America lo telugulustam. You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: G3 @919-491-4514. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, Americano Chenduristam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @919-491-4514.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, Americano Chenduristam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: extra knowledge though, niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga roduga Radio Surabhi America lo telugulustam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugu listam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వదు.

0: calibration knowledge to niku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7999.

0: payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge to make best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugu listam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్

0: పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్
1: IPL matches aina kotta movie release aina news edaina time edaina diga thoduga radio surabhi america lo telugu nistam
2: you are listening to radio surabhi 107.9 fm hd3
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoda Radio Surabhi America lo telugulustam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoda Radio Surabhi America lo telugulustam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వ

0: skills, calibration, knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, bigger thoduga Radio Surabhi, America lo telugulustam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: generation knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వేరు చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
3: Chappad sir, what you'd like to order?
4: Baya, in the specials me lagara?
3: Actually, there are many.
4: Hot idli, e dosa, medu vada, A to B extruded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus stem, amki paneer tikka, vichami kava paratha.
5: Huh? Kendi bro, gani yeppino, nen specials matrame adina.
6: Inka unne, chappantara, meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
7: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
8: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium. They cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కవా పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
5: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, బన్నీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి బన్నీ టిక్కా, చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో గన్నీ చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ 469-269-6476.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్.

0: ఓహో హిందోలో బాగుంది, పాడండి పాడండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోంసే అక్షరాల.

ఎస్ గిరగిర గిరగ నేను కూడా తిరుగుతామని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఫైనల్లీ వచ్చేసాను. దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ ఎస్ డాలస్ వింటున్నారు. అండ్ పొద్దు పొద్దునే మీకు వెదర్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను దారిలో ఇలా వస్తుంటే మాత్రం అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెదర్ లా మారిపోయింది అనమాట. అంటే నిజంగానే లైట్ గా కొంచెం యూనో అలా సన్ రైజ్ వస్తూ లైట్ గా అలా మబ్బులు ఉంటూ లిటరలీ వెండి వెన్నెల అన్నట్టు అంటారు కదా, అలా వెండి మబ్బుల్లాగా ఒక వైబ్ ఇస్తూ చల్లటి గాలుస్తూ హైదరాబాద్ క్లైమేట్ ఎంత బాగుందంటే అది మాటల్లో కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఎంత బాగుందంటే ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ లో ఇలా వస్తున్నా కూడా ఒకళ్ళు తిట్టకుండా ఉండేంత కోపికనిచ్చింది అనమాట. అంటే అంత పెద్ద విషయమే కదా మరి అది సంగతి. సో ఇప్పుడైతే మాత్రం నా కోసం ఒక వేడి వేడి కాఫీ రెడీగా వెయిట్ చేస్తుంది, మీకోసం కూడా మంచి పాట వెయిట్ చేస్తుంది. అది అయిపోయాక మనం ఏ రేంజ్ లో ఆడుకుంటాము, ఏ రేంజ్ లో గేమ్స్ ఆడతాము అన్నీ మనకు తెలుసు కాబట్టి వన్ బై వన్ ఫటాఫట టక్క టక్క క్వశ్చన్లు గేమ్లు నాన్ స్టాప్ గా ఈ రోజు ఎంటర్టైన్మెంట్. నేను సింగిల్ గా ఉన్నా సరే ఎంటర్టైన్ మాత్రం డబుల్ గా ప్లాన్ చేస్తాను అనమాట. ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఐఎమ్ మిస్సింగ్ గిరిగారు ఇన్ ద షో, బట్ ఆయన ఒక్కసారి వెనక్కి వచ్చిన తర్వాత ర్యాంపేజ్ ఎలా ఉంటుందో మీకు నాకు సెపరేట్ గా చెప్పక్కర్లేదు అనమాట. పొద్దున మాత్రం ఎస్పీబి గారిని తలుచుకుంటూ లెట్స్ బిగిన్ ద డే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. రేవతి గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా?

ఎస్, పొద్దు పొద్దున్నే సరదాగా క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం అని ఉందన్నమాట. ఓకే, ఈనాడే ఏదో అయింది. నా గొంతు స్వరంలో అనిపిస్తే ఓకే, లేకపోతే పేటర్లు అనిపిస్తే మాత్రం ప్లీజ్ కైండ్లీ రెడ్యూస్ ద వాల్యూమ్. సో ప్రేమ సినిమాలో రేవతి గారు ఉన్నారు అండ్ షీ లుక్స్ అమేజింగ్ ఇన్ దట్ ఫిలిం. బాగుంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ వెంకటేష్ గారు కూడా గిటార్ ఏదో ప్లే చేస్తారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ నాకు ఈ సినిమాలో గుర్తుండిపోయిన ఒక విషయం ఏంటంటే రేవతి గారి పేరు ఈ సినిమాలో. ఓకే, రేవతి గారి పేరు ఈ సినిమాలో ఒక తినే ఐటమ్ తో ఉంటుంది, ఒక తినే ఐటమ్ తో. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ బట్ తినే ఐటమ్ లాగా ఉంటుంది. సో పేరేంటి అనేది ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. పొద్దు పొద్దునే సరదాగా ఆన్ యువర్ డ్రైవ్ టు ఆఫీస్ ఆర్ మేబీ ఆ ఫిఫా మ్యాచ్, గివ్ మీ అ కాల్ అండ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రేవతి గారు ఇన్ ద మూవీ ప్రేమ. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. తక్కువ మంది వాళ్ళు అడిగేటప్పటికీ మాటలు రావట్లేదు, అవి తెలుసు. మాట రాని మంత్రాలు వేయడంలో ఎక్స్పర్ట్ మనం.

0: ఎస్, మాటే రాని చిన్న దాని. తర్వాత లిరిక్స్ మర్చిపోయాను నేను, కొన్నిసార్లు అట్లనే అయిపోతూ ఉంటుంది. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఈ టైంలో అలా సరదాగా ఓ లుక్ వేస్తే ఈ రోజు జరిగిన ఫిఫా మ్యాచ్ లు ఏంటి అని అంటే నెదర్లాండ్స్ కి మొరాకో కి జరిగింది అండ్ ఇంకొక పక్క జర్మనీకి పరాగ్వే కి జరిగింది అనమాట. సో ఆ మ్యాచ్ కి సంబంధించిన ఎక్సైటింగ్ అప్డేట్లు ఏంటి, విషయాలు ఏంటి అనేది నేను కాసేపట్లో మీకు అందజేస్తాను. అండ్ మీన్ వైల్ ఈ రోజు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ గూగుల్ కూడా వాటి ఇంపార్టెంట్ లోగోని మార్చేస్తుంది, ఎందుకంటే T20 వరల్డ్ కప్ జరుగుతుంది ఈ రోజు, ఉమెన్స్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఏంటి, దాని విశేషాలు ఏంటి కాసేపట్లో మనం మాట్లాడుకుందాం. బట్ మీన్ వైల్ అసలు ట్రాఫిక్ ఎక్కడుంది, వెదర్ ఎక్కడుంది, ఇవన్నీ మనం మెల్లగా రౌండ్ అప్ వేసుకున్న తర్వాత ఫైనల్ స్పోర్ట్స్ తీసుకోవాలని దేరుకొద్దాం అనమాట. సో ఏమంట కాబట్టి బ్యూటిఫుల్ గా జూన్ ని ముగించేసి రేపొద్దున ఐ థింక్ July 1st ఇస్ డాక్టర్స్ డే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలా మెల్లగా జూలైలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో జూన్ పోతే జూలై గాలి అని చెప్పి ఈ రోజు ప్లీజ్ అయినా రేపు ప్లీజ్ అయినా కాసేపట్లో డిసైడ్ అయ్యి చెప్తా. ఇప్పుడైతే మాత్రం కాసేపట్లో యాడ్ బ్రేక్స్ వస్తున్నాయి మీకోసం, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మీరు కూడా నాలాగా ఇంటి నుంచి బయలుదేరాక ఏదైనా మర్చిపోయే వ్యక్తి అయితే కనుక ఒక్కసారి కార్ పక్క కాపీ అన్ని తీసుకెళ్ళి లేదా గుర్తు చేసుకోండి. నేను హాఫ్ వే యూటర్న్ తీసుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి, అది మ్యాటర్. ఓకే,
1: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్
2: అవుతుంది
1: బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes Unnaru only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Unnaru. You know, Saradaga, before you are going to office, you know, anything interesting and exciting that you find in the way, దాని గురించి మాట్లాడదాం. ఈరోజు ఐ వాజ్ యూనో ట్రావెలింగ్, ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తున్నాను అనమాట టు డూ ద షో. సో వస్తున్నాడు, దారిలో ఐ ఫౌండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ కోట్, సడన్లీ మేడ్ మీ సో ఎమోషనల్. అంటే కొన్నిసార్లు యూనో మన లాస్ట్ ఆపర్చునిటీస్ గురించి, వాటి అన్నిటి గురించి చాలా బాధపడుతూ ఉంటాం. నిజంగా పోయిన మనుషుల గురించి, వదిలేసిన ఆపర్చునిటీస్, కోల్పోయిన ఆపర్చునిటీస్ గురించి ఆలోచించాలంటే, చెట్టు కూడా కొన్ని ఆకుల్ని కోల్పోతుంది కానీ మళ్ళీ ఆ ఆకులు మళ్ళీ పుడతాయి అండ్ ఇట్ బికమ్ స్ట్రాంగ్, ఓన్లీ టు మేక్ ఇట్ మోర్ స్ట్రాంగ్ అని చెప్పి. సో అలాగా మనకు కూడా కొన్ని విషయాలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, జరగచ్చు జరగకపోవచ్చు, బట్ జస్ట్ లైక్ ట్రీ has its leaves coming up again in the new season. Just wait for that one beautiful season to restart again. It to blossom again. Adi sangati. If you're having through a rough day, let me know. Oka manchi paata adigithe nenu meekosam play chestanu. And oka vela meeru kuda itlanti oka manchi quote recent ga choosi you want to share it anante ganaka 9726361966 is my calling number. I'm waiting for you. Only on Radio Surabhi 107.9 SG3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas Winter. And ippudu inkoka paata ostundi mee kosam. చెప్పాను కదా మార్నింగ్ కొంచెం లైట్ కాల ఎస్పీబీ గారిని ఇళ్ళరాజా గారిని కొంచెం ఆపాత ముద్రలన్నింటిని తలుచుకుంటున్నామని. అండ్ ఇప్పుడు ఇంకొక పాట కమింగ్ అప్ ఫర్ యూ, హియర్ గోస్ ది ట్రాక్. ఇది ఏ మూవీలో ఉందో గెస్ట్ చేయండి, ట్రై చేయండి. లెట్స్ సీ ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం.

0: అరే ఏమైంది, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం. అసలు మార్నింగ్ మార్నింగ్ మంచి మెలడీస్ తో స్టార్ట్ చేసాం అన్నమాట. బ్యూటిఫుల్ కిక్ స్టార్ట్. ఎస్, దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఇంకొక ఎక్సైటింగ్ విషయం దట్ యునో ఐ వాంటెడ్ టు షేర్ ఏంటి అని అంటే, సో జనరలీ అయితే ఒక సినిమాని వెంటనే రిలీజ్ చేసేయటం, వెంటనే ఆడియన్స్ అయితే తీసుకొచ్చేయటం అండ్ వెంట వెంటనే ఓటీటీకి ఇచ్చేయటం అనేది చాలా అనాది వస్తున్న ఆచారం. బట్ పెద్ద యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఫాలోయింగ్ దట్, ఒక గ్యాప్ ఉంది. సో ఇప్పుడే కాదు, July 16th ఆ టైంకి యూనో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అట. సో ముందుగా అనుకున్నట్టుగానే ఆ విండో ఏదైతే ఉందో ఆ విండో అనేది మెయింటైన్ చేయాలి అన్న ప్రాసెస్ ని పెద్ద నుంచి యాక్చువల్లీ స్టార్ట్ చేస్తున్నారట. సో జనరలీ చూసిన వెంటనే ఇది ఓటీటీలో వచ్చేస్తుంది లేరా అని వెయిట్ చేస్తారు. బట్ అలా వెయిటింగ్ కూడా చాలా మంది ఎక్కువ రోజులు చేయలేరు. సో ఆ గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే థియేటర్లో జనాలు అంతగా చూడటానికి ఇష్టపడతారు అనే మెల్లమెల్ల చిన్న చిన్న కాల్ ప్రొడ్యూసర్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో అనుకున్నంత వెంటనే కాకుండా కొంచెం లేట్ గానే రిలీజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అది సంగతి. అండ్ మీన్ వైల్ ఇంకొక పాట మీకోసం వెయిట్ చేస్తుంది, దాని తర్వాత మనం వెదర్ అప్డేట్ మాట్లాడుకుందాం. ఇది ఏ సినిమాలోనిది? లెట్స్ ట్రై టు ప్లే ద ప్రీలూడ్ గేమ్ ఇన్ ద మార్నింగ్.
1: కళ్ళు కళ్ళు కళ్ళు మంటూ మెరు పల్లే తుళ్ళు, చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు.
0: ఓకే, మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇది ఏ సినిమాలోనిది? ఇప్పుడు నేను ప్లే చేస్తున్న పాట
1: కళ్ళు కళ్ళు కళ్ళు మంటూ మెరు పల్లే తుళ్ళు, చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు.
0: అది సంగతి. కేవీఎస్ నాథ్ గారి వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. మరి ఈ సినిమా ఏంటి, పేరేంటి? గెస్ట్ చేయండి మార్నింగ్ మార్నింగ్. అలా బ్యూటిఫుల్ డ్రైవ్ లో మీరు ఆఫీస్కి వెళ్తూ సరదాగా నాకు కాల్ చేయండి. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

0: ఐకానిక్ అన్న పదం కూడా చాలా చిన్నదంతే. అంత బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ మూవీ మూవీ చెప్పేది రాక్షసుడి నుంచి విన్నాం. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి యాక్చువల్లీ సునీత గారు ఫోన్ చేశారు, వెంకటేష్ గారు అండ్ బాలప్రియ గారు సాంగ్ గల్లు గల్లు అని చెప్పి ప్లే చేశారు. ఏ సినిమానండి అంటే, అదే ఆ సినిమా అది నోటిదాకా ఉందండి, రావట్లేదు, కొంచెం పక్కనే ఉంది. ఆల్మోస్ట్ సందు దాకా వచ్చారు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ కి రాలేకపోయారు. అది సో మరి గల్లు గల్లు అనే సాంగ్ ఇందాక నేను ప్లే చేశాను అండ్ అందులో వెంకటేష్ గారు బానుప్రియ గారు కలిసి యాక్ట్ చేశారు, కేఎస్ నాథ్ గారు ఫిల్మ్. ఆ సినిమా ఏంటి అనేది మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. బట్ మీన్ వైల్ ఈ రోజు నేను వెదర్ అప్డేట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశాను. ఓకే, సో డాలస్ లో ఉన్న వెదర్ గురించి ఒక ఫేమస్ హీరో ఏమంటున్నారు తెలుసా?
1: ఇట్స్ చాలా క్లియర్ స్కై, సోల్డ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యు స్టూపిడ్, యు రియలీ కాంట్. ఇట్స్ చాలా క్లియర్ స్కై, సోల్డ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యు.
0: అది పరిస్థితి. సో మోర్ ఆర్ లెస్ ఇదే రకమైన ఇరిటేషన్ చాలా మందికి వచ్చుతూ ఉండుంటుంది బాటికి, ఎందుకంటే ఎక్సెసివ్ హీట్ చూపిస్తారు. నేను దగ్గర దగ్గర సెంచరీ టచ్ చేశారని అంటే సెంచరీలు కొట్టే టెంపరేచర్ మాది అని పాట ఇచ్చు, బట్ కుదరలేదు. బట్ ఈ రోజు మాత్రం ఇప్పుడు 78 ఫారెన్హీట్ చూపిస్తోంది అండ్ మెల్లగా డే ప్రోగ్రెస్ అయిపోద్ది 91-95 చూపిస్తోంది. అండ్ ఫ్రైడే దాకా ఇట్లానే మీరు మామూలుగా ఇచ్చి పడేయచ్చు అంట, మంచిగా వడియాలని పెట్టుకోవచ్చు లేదా బట్టలు బాగా ఆరేసుకోవచ్చు, అట్లా ఏదైనా చేయొచ్చు. కానీ సాటర్డే మాత్రం దేర్ ఇస్ ఎ ప్రిడిక్షన్ ఆఫ్ రెయిన్. బట్ ఈ ఎక్సెసివ్ హీట్ లో మరి ఎంటర్టైన్మెంట్ మాత్రం కూడా ఎక్సెసివ్ గానే ప్లాన్ చేసేద్దాం. ఏ మాత్రం డోకా ఇవ్వకుండా, డోకా లేకుండా ఒక మంచి పాట మీకోసం వస్తుంది. అది ఇది ఏ సినిమాలోనిది అనేది మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి. ప్రీలూడ్ గేమ్, విఆర్ కంటిన్యూయింగ్ అగైన్ అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లైన్ అప్ ఈ రోజు. మార్నింగ్ నాకే ముచ్చటేస్తుంది, నేను ఇంత మంచి పాటలు వేస్తానని అనిపిస్తుంది అనమాట. అంటే జనరలీ కాంటెంపరీ సాంగ్స్ ఏమంటే ఓకే ఫైన్, బట్ ఓల్డ్ సాంగ్స్ కూడా వెతికి వెతికి సడన్ గా మంచి కుదిరేటప్పటికి నాకే ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ. చాలా మంది పెళ్లి క్యాసెట్లప్పుడు ఈ పాటే పెట్టేవాళ్ళు అని టాక్, జోక్ కాదు టాక్. అంతవరకు ప్లే చేస్తా, కావాలంటే మళ్ళీ ప్లే చేస్తా. ఇది ఏ సినిమాలోనిది? ఈ పాటికే నా కాల్స్ టకటక వచ్చేయాలి, మోత మోగిపోవాలి, మారు మోగిపోవాలని వెయిట్ చేస్తాను నేను. ఐకానిక్ బ్యూటిఫుల్ క్లాసిక్, నెవర్ టు మిస్ దిస్ ఫిలిం. చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఎందుకంటే సినిమా పేరు కాసేపటి నేను చెప్తా కాబట్టి. బ్యూటిఫుల్ సాంగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు వాయిస్ లో. దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ గైస్. కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ అందించారు.

0: అది రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఎస్, సునీత్ గారు కాల్ చేసి మరి నాకు తెలుసు అని నిరూపించారు. ఇందాక నేను అడిగిన పాట గల్లు గల్లు అని చెప్పి, అది ఏ సినిమాలోనిది అని చెప్పేసి అని అడిగా. సో షీ టోల్డ్ ద రైట్ ఆన్సర్ స్వర్ణకమలం. అండ్ ఇందాక కూడా ఒక ఐకానిక్ సాంగ్ ప్లే చేసాము, చాలా మంది పెళ్లి క్యాసెట్లో ఇదే పాట ఇదే సినిమా అని అడిగాను, అది కూడా రైట్ ఆన్సర్ చెప్పేశారు. మరి కాసేపట్లో మనం యాడ్స్ లోకి మూవ్ అవుతాం, అండ్ దాని తర్వాత మనం ట్రాఫిక్ అప్డేట్ మాట్లాడుకుని చిన్న చిన్న గేమ్స్ ఆడేసుకుంటూ అలా మెల్లగా ఈ రోజును దాటేసి ఆఫీస్కి వెళ్ళే ఈ బోరింగ్ ఫీలింగ్ ని ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చేద్దాం. ఓకే, హియర్ గోస్ అనదర్ యాడ్ బ్రేక్ ఫర్ యూ కమింగ్ అప్. అండ్ మీన్ వైల్ ఎవరైనా గనక డాలస్ నుంచి కాకుండా వేరే ఊళ్ళ నుంచి వింటుంటే గనక వాళ్ళందరికీ చెప్పండి, అరే లోన్లీగా ఫీల్ అవ్వద్దు, రేడియో సురభి వినండి అని చెప్పి. అండ్ మా ట్యాగ్ లైన్ మారింది, విన్నారా మీరు, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సో ఇల్లులో మీరు ఫీల్ అవ్వండి, ఇంకొకళ్ళు ఫీల్ అవ్వమని చెప్పండి. యాడ్స్ వస్తున్నాయి, మనం మాట్లాడుకుందాం. Yes.
1: Radio Surabhi time check. Studio lo time 8 a.m.

0: Radio Suripi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
6: ఎస్, వీఆర్ బ్యాక్. దే ధనాదన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఇప్పుడు మరి ట్రాఫిక్ అప్డేట్ అండి. ట్రాఫిక్ అప్డేట్ మరి ఒక మలుపు వద్దు కదండి. ఆ మలుపు ఎక్కడి నుంచి అంటే అది మరి రీయూనియన్ టవర్ సైడ్ నుంచి అలా మెల్లగా ఇంటర్స్టేట్ 35 ఈస్ట్ పెద్ద కదండి, మొత్తం ఆ మలుపు అంతా మొత్తం ట్రాఫిక్ అండి, ఎర్రగా ఉందండి. మరి మీరు ఆ దిక్కునే వెళ్తుంటే కనుక కొంచెం మరి జాగ్రత్త అండి. లేట్ అయిద్దాము ఆఫీస్ కి ముందు చెప్పండి, మీ ఓనర్ గారికి, మేనేజర్ గారికి, లేదా మీరే మేనేజర్ అంటే మీరు లేట్ గా వస్తారని చెప్పండి. ఓకేనా? అది పక్కన పెడతండి. మరి ఇంటర్స్టేట్ 30H వైపు సైడ్ అయితే పెద్దగా మరి వెయిటింగ్ లెళ్ళి ఇవ్వండి, బానే ఉందండి. ఈ తప్పేనండి, మరి మీరు ఆఫీస్ కి నేను లేట్ వస్తున్నానని చెప్పి ఎవరికైనా రీజన్ చెప్పాలంటే అవదండి. చాలా బాగుందండి ట్రాఫిక్, బాగా చాలా హాయిగా వెళ్ళిపోవచ్చండి. మరి ఫోర్ట్ వర్త్ సైడ్ ఉంటే కెనడల్ వైపు లైట్ గా కొంచెం మెల్లగెళ్తుందండి. ఎవరు రోడ్లు మరి బ్లాక్ చేశారు? మరి మీరు ఎక్కడి నుంచి అంటున్నారండి? డాలసనా, ఫోర్ట్ వర్తా? ఎక్కడన్నా పర్లేదండి, మరి మంచి పాడేస్తున్నాను మీకు. మీది ఏ ఊరిని అడుగుతున్నారా? ముద్దునేపల్లండి. మరి మాది మంచి పాట వస్తుంది అండి, ఇందాక మనం మాట్లాడుకుందాం అండి. ముద్దునేపల్లి అందరూ మంచి పాట అయినాయండి. మరి

Yes, we are back there. Dhanadhana Vinash to DFW Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Frontier. And it's time for that important health update. మూర్తికతో మాట్లాడుతున్నప్పుడు నేను తీసుకున్న జ్ఞాన ప్రవచనాలన్నీ మీకు కూడా అందిస్తూ మిమ్మల్ని కూడా లైఫ్ లో ముందడిగేసేలా చేస్తున్నాను కదా. అబ్బో చాలా ఉన్నాయి. సరే, డాలస్ అనగానే మనం ఫుడ్ ప్రియులం, ఫుడ్ అంటే ప్రాణం. ఓకే, మళ్ళీ అంటే జనరలీ టిఫిన్ చేశాక కాఫీలు తాగడాలి, టీ తాగడాలి అన్ని ఓకే, బట్ కొంతమందికి ఫుడ్ మెయిన్ మీల్ తిన్న వెంటనే టీ పడిపోవాలి, వెంటనే కాఫీ పడిపోవాలి, వెంటనే అయిపోవాలి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కాఫీ టీ మీద తాగేస్తుంటే కనుక, ఇఫ్ యూఆర్ సమ్ బ్యాచ్ లైక్ మీ, మా మూర్తి గారు ఏమన్నారంటే, బాబు మినిమం కనీసం గంటన్నర నుంచి 2 గంటల గ్యాప్ అయినా ఇవ్వండి బిఫోర్ యూ, ఇఫ్ యూఆర్ థింకింగ్ టు హ్యావ్ అ టీ ఆర్ కాఫీ పోస్ట్ లంచ్. నాకు చాలా మంది అంటూ ఉంటారు, అసలు కాఫీ పడిపోతు ఇదేంటారు కదా. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు తినే తిండి నుంచి రావాల్సిన వాట్ ఎవర్ వైటమిన్స్ మినరల్స్ ఐరన్ ఇవన్నీ బాడీ తీసుకోవాలంటే ఆర్ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇట్ నీడ్స్ సమ్ టైమ్. ఓకే, సో ఈ కాఫీలు కానీ టీలు కానీ వెంటనే ఫట్ మన తాగితే అబ్జర్ప్షన్ అనేది కంపారిటివ్లీ తక్కువ ఉంటుందంట. అది సో మనం తినేదే కాసంత, అందులో హెల్దీగా చూస్ చేసుకోవడమే గగనం. అలాంటి టైంలో మళ్ళీ మనకున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కి ఇంకా మనం దస్తాది అని అన్నానంటే ఇంకా చూసుకోమల్లా, అది సంగతి. సో అందుకే కొంచెం డిసిప్లిన్ వేయడం, అండ్ ఎంత కాదనుకున్నా సరే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంట్రా ఎందువల్ల మనకి లైట్ గా చిన్న చిన్న ఎయిల్మెంట్స్, చిన్న చిన్న విషయాలు డాక్టర్ని ఎందుకు ఫ్రీక్వెంట్ విజిట్ చేయాల్సి వస్తుంది అని అంటే అప్పుడు గుర్తొస్తుంది అనమాట, యా దట్ డే హెల్త్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకోలేదు కదా అని గుర్తొస్తుంది అనమాట, అది సంగతి. సో ఆన్ దాట్ నోట్ కొంచెం గట్టిగా ఉండాలి, గట్టిగుడ్లో ఉండాలి మీరు అని మీకు జోషిస్తూ ఓ మంచి పాట కమింగ్ అప్ హారిస్ జయరాజ్ కాంపోజిషన్ లో అండ్ కమింగ్ అప్ ఫర్ యూ. ఈ సినిమాలో హీరో ఎవరు మీకు తెలుసా? గెస్ట్ చేయండి చెప్తా, 9763619666.

0: ఎస్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం ఫ్రమ్ ద మూవీ శక్తి దేవ్దనాథన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. అండ్ ఈ ఆడియో లాంచ్ కి సంబంధించి ఒక ఒక యునిక్ థింగ్ ఏంటంటే ఈ ఈ పాటకి ఇలియానా గారు కేమ్ ఆన్ స్టేజ్ అండ్ షీ పర్ఫార్మ్డ్. అండ్ అంతేకాకుండా ఐ థింక్ దాండియా దాండియా సాంగ్ కూడా ఎన్టీఆర్ గారు కేమ్ ఆన్ స్టేజ్ అండ్ హీ పర్ఫార్మ్డ్. సో ఈ రెండు పాటలకి స్టార్స్ వచ్చి పర్ఫామ్ చేయడం అనేది ఈజ్ వన్ వెరీ వెరీ వెరీ యునిక్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ
1: టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తం. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
6: మేము నలుగురు ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా.

0: call them at 817-829-8888.
1: Yes, we are back. De Dhanadhan Avinash to DFW Morning Vibes and Haro. Oh, yes. On Radio Survey 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. Yes, it sounds like home. But ee time lo oka most important vishayam that I wanted to share enti anante share kada, in fact adugudanu undi. So FIFA World Cup anedi jarugutundi kada. So when sports are around the corner, World Cups are around the corner, మన స్పోర్ట్స్ కి సంబంధించి కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫెడరేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్ యూనో అసోసియేషన్స్ ఉన్నాయి. సో అలాంటి అసోసియేషన్స్ కి పేర్లు ఏంటో మీకు ఏం తెలుసా? ఓకే, సో ఇండియాకి సంబంధించి కూడా ఫుట్బాల్ కి సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది, జస్ట్ లైక్ ఇట్స్ బీసీసీఐ ఫర్ యూనో ఇండియన్ క్రికెట్ సంబంధించి. అలాగే ఇండియన్ ఫుట్బాల్ కి సంబంధించి కూడా ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ పేరేంటో చెప్పగలరా? ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఒక పక్క ఫీఫా ప్రపంచం అంతా ఫుట్బాల్ వైపే చూస్తుంది, మరి ఇండియాకు కూడా ఒక ఫుట్బాల్ అసోసియేషన్ ఉంది. ఆ ఫుట్బాల్ అసోసియేషన్ పేరేంటి? 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas Winter. Okay, mari guess cheyandi 9726361966. Mari 8:30 almost ayipindi kabatti mella mellaga energy unna paatlni dimpeddam and double chesaddam, ichi padaddam, mellaga start cheddam. Here goes the first track for you for today. Energetic part.

డార్లింగ్స్, మరి ఈ టైంలో మనం ఏం మాట్లాడుతున్నాం? ఫీఫా వరల్డ్ కప్ ఇస్ అరౌండ్ ద కార్నర్. మరి ప్రతి ఒక్కళ్ళు గట్టిగా మాట్లాడేసుకుంటున్నారు, ఎస్ సాకర్ సాకర్ సాకర్ సాకర్ సాకర్ అని చెప్పి. మరి అలాంటి టైంలో ఇండియాకి సంబంధించి కూడా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంది. ఓకే, సో దాని పేరేంటి అని అడుగుతాను అనమాట. సో ఒక మూడు ఆప్షన్లు ఇస్తాను, యాక్చువల్లీ మూడు ఆప్షన్లు కాదు, ఆ ఫెడరేషన్ పేరే చెప్తాను, దాని ఫుల్ ఫామ్ చెప్పండి. ఓకే, సో ఇండియన్ ఫుట్బాల్ కూడా ఒక ఫెడరేషన్ ఉంది, దానికి ఒక పేరు ఉంది, ఆ పేరుకు ఫుల్ ఫామ్ ఏంటి? ఏఐఎఫ్ఎఫ్. సో ఇండియాకున్న ఫుట్బాల్ ఫెడరేషన్ పేరు ఏఐఎఫ్ఎఫ్. ఏఐఎఫ్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? లెట్ మీ నో యువర్ థాట్స్. కిస్ చేయండి. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట వెయిటింగ్ ఫర్ యూ. మరి ఇండియన్ ఫుట్బాల్ కూడా ఒక ఫెడరేషన్ ఉంది, దాని పేరు ఏఐఎఫ్ఎఫ్. ఏఐఎఫ్ఎఫ్ స్టాండ్స్ ఫర్ వాట్? ఓకే, లెట్ మీ నో యర్ ద ఆన్సర్. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నంబర్. హియర్ గోస్ వన్ ట్రెండింగ్ సాంగ్ ఫర్ యూ అట్ దిస్ మూమెంట్.

ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అని అంటారు. దే ధనాధన అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఫీఫా జరుగుతున్న టైంలో మనం కూడా మన ఇండియాకి సంబంధించి ఫుట్బాల్ ఫెడరేషన్స్ ఏమున్నాయి అండ్ ఇన్ఫాక్ట్ స్పోర్ట్స్ సంబంధించిన ఫెడరేషన్స్ ఏంటి అని మాట్లాడుతున్నాం. అండ్ ఈ టైంలో ఇండియాకి సంబంధించి ఉన్న దాని పేరు AIFF, దాని ఫుల్ ఫామ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ వింటున్నా అనమాట, దెర్ వాజ్ దిస్ డిస్కషన్ వేర్ ఇంతమంది ఆల్మోస్ట్ 120 crore మంది ఉన్న ఇండియాలో కనీసం ప్రాపర్ గా 11 players ఎందుకు దొరకట్లేదు, ఏం జరుగుతోంది అని చెప్పి. సో ఒక ఆయన ఏమన్నారంటే, సి ఇక్కడ కూడా మెస్సీ రొనాల్డోలు ఉంటారు, బట్ పాయింట్ ఏంటంటే ఇండియా మొత్తంలో ఒక సాలిడ్ స్టేడియం ఫర్ ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎన్నున్నాయి అనుకుంటున్నారు అని చెప్పి నేమ్ చేసి 0 అని చెప్పారనమాట. సో నిజంగానే ప్రాపర్ గా ఒక చోట ప్రాక్టీస్ చేయాలన్నా, యూనో దానికి సంబంధించి ఒక స్పోర్ట్స్ గా ముందుకు తీసుకెళ్లాలన్నా ఇనఫ్ రీసోర్సెస్ గానీ ఇనఫ్ థింగ్స్ గానీ ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రాదు. సో మోర్ నెంబర్ ఆఫ్ స్టేడియమ్స్ కావాలి, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎమ్యూనిటీస్ కావాలి, అప్పుడు డెఫినెట్లీ ఇంకా యాజ్ అ స్పోర్ట్ గా ఇంకా గ్రో అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. అది సంగతి. సో దాట్ ఈస్ అబౌట్ AIFF. మరి ఇండియన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో అది అసలు ఒక రేంజ్ లో ఫేమస్ వరల్డ్ వైడ్, కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ యూనో క్రికెట్ బోర్డు గా ఫేమస్ అనమాట. మరి BCCI ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? ఇండియన్ క్రికెట్ కి సంబంధించి ఒక బోర్డు ఉంది, దాని పేరు BCCI. అప్పట్లో శరద్ పవార్ గారు ఉన్నప్పుడు అసలు ఆ పేరు తెగ వినబడింది మామూలుగా కాదు. సో మరి ఆ BCCI ఫుల్ ఫామ్ ఏంటో ఎవరైనా గెస్ చేయగలుగుతారా చెప్పండి? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్. ఎస్, ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి, మరి మీరు గెస్ చేస్తారా లేదో చూద్దాం. BCCI ఫుల్ ఫామ్ ఏంటి? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. చిచ్చుబుడ్డి కమింగ్ అప్.

ఎస్ విఆర్ బ్యాక్ దే ధనాధన అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 100.0 తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ డాలస్ ఏ కాదు, చాలా చోట్ల కూడా వింటున్నారు. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. మరి ఇలాంటి టైంలో ఓ క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నాం మనం. అదేంటి అంటే, ఫీఫా ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ కెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఈ జర్మనీ యాక్చువల్లీ పరాగ్వేలు ఆడకూడదు, జర్మనీలు ఆడకూడదు అని చెప్పి ఇప్పటికి అసెస్మెంట్లు వస్తుండే. అండ్ ఇలాంటి టైంలో నేనేమంటానంటే, ఇండియాకి సంబంధించి కూడా రకరకాల బోర్డ్స్ ఉన్నాయి. ఇందాక ఫుట్బాల్ సంబంధించి ఒక బోర్డు గురించి మాట్లాడుకున్నాం, దాని పేరు AIFF, అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. అలాగే క్రికెట్ కి కూడా ఒక బోర్డు ఉంది, దాని పేరు BCCI. ఓకే, BCCI. ఆ BCCI ఫుల్ ఫామ్ ఏంటో ఎవరికైనా తెలుసా? ఒకప్పుడు శరద్ పవార్ గారు లీడ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్లీ అమిత్ షా గారి రిలేటివ్ షా, ఇంకొక షా గారు కూడా ఇప్పుడు లీడ్ చేస్తున్నారు దాన్ని. మరి ఆ BCCI ఫుల్ ఫామ్ ఏంటో ఎవరికైనా తెలుసా? మరి చెప్పండి. 9763619666 ఇస్ మై కాలర్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఫీఫాలో వేరే కంట్రీకి సపోర్ట్ చేస్తే ఉంటుంది, మన మన కంట్రీకి కూడా ఉన్న పేర్లు ఏంటో చెప్పండి, మంచి కిక్ ఉంటుంది. ఓకే, 9763619666 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట మీకోసం. 9763619666 మాత్రం మళ్ళీ మర్చిపోకుండా కాల్ చేయండి, మల్లిక గంధం మీకోసం రెడీగా ఉంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manabadi class.
2: Amma, Old MacDonald had a farm.
3: Uppu Kappu Rambu. Telugu Paddhyam Cheppu.
2: Uppu Kappu Rambu.
3: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

పెద్ది పెద్ది పెద్ది మంచి పాట వినేసాం. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అండ్ నౌ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఇప్పుడే హాట్ హాట్ గా ఒక విషయం చెప్తా. అదేంటంటే అఖిల్ గారు, భాగ్యశ్రీ బోర్సే గారు అలా వైజాగ్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? లెనిన్ కి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసేయడానికి వెళ్ళారు. మరి వైజాగ్ లో ఉన్న ఎనర్జీని ఇన్ఫాక్ట్ ఇప్పుడు పాటలో చెప్పాలంటే మామూలు సరిపోదు. బట్ మీన్ వైల్ ఓ పాట అయితే ప్లే చేయడం ట్రై చేస్తా. అండ్ ఆ పాట విన్నాక కుదిరితే ట్రైలర్ కూడా వినడానికి ట్రై చేద్దాం. మరి ఈసారి మాత్రం అఖిల్ గారు ఒకటే ఒక మాట అన్నారు మొత్తం ఆయన స్పీచ్ లో, మూడేళ్ళు కనబడినందుకు సారీ కానీ ఈసారి నమ్మండి నమ్మండి అన్నారు. మరి నమ్మి పాట వినండి, తర్వాత మనం విందాం.

0: ఎస్ వి ఆర్ బ్యాక్ దే దనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా నేను రిలీజ్ అయ్యి నేను వింటూ చాలా వైబ్ అవుతున్న ఒక సాంగ్ ఉంది. ఓకే, అండ్ అంటే ఒకప్పుడు నిజంగానే పాత హీరోయిన్తో కంపేర్ చేస్తుంటే ఎందుకు ఈ కంపారిజన్ అవసరమా, షీ కెన్ స్టాండ్ అలోన్ అన్న జోన్ లో నేను ఫీల్ అయ్యాను. కానీ బట్ ఒకసారి వాళ్ళ కంపారిజన్స్ ఎందుకు చేస్తున్నారని చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ కంపారిజన్ అని అనుకున్నాను అనమాట. మమితా బైజు ప్రేమలో అనే సినిమా మీరు చూసుంటారు, మలయాళం చూసుంటారో తెలుగులో డబ్ చేసినా చూసుంటారో నాకు తెలియదు, కానీ బట్ షీ ఈజ్ ఇన్క్రెడిబుల్ విత్ హర్ డాన్సింగ్ మూవ్స్. సో రీసెంట్ గా విశ్వనాథన్ సన్స్ అని చెప్పి సూర్యకర్ నెక్స్ట్ సినిమా మోస్ట్లీ తమిళ సినిమాలనే తీసినట్టున్నారు. ఇన్ఫాక్ట్ ఆ పాటకు సంబంధించి విజువల్ చూసినప్పుడు కూడా కొంచెం డబ్బింగ్ అది సింక్ అవ్వాలి, బాధ ఇస్తుంది నాకు. బట్ వాచింగ్ మమితా బైజు డాన్స్ లైక్ మ్యాడ్, నాకు అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చిందనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది ఏంటంటే కంపేరింగ్ మమితా బైజు విత్ అసిన్, ఒకప్పుడు హీరోయిన్ అసిన్ గారు. ఎస్, మరి ఆవిడ నిజంగానే ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఎక్కడా కనిపించలేదు, బట్ అసిన్ గారు నిజంగా కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని చాలా మంది కోరుకున్నారు. బట్ ఈవిడ డాన్సింగ్ స్కిల్ ని అసిన్ గారితో కంపేర్ చేస్తున్నారు అనమాట. మరి అసిన్ గారు అప్పుడు మనం అంత గమనించలే కానీ అంత మంచి డాన్సరా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్, ఒకసారి గజనీళ్ళ పాటలు విను అని అన్నారు అనమాట. అది సంగతి నేను కరెక్టా కాదా, నేను కూడా గెస్ట్ చేసి తెలుసుకుంటా, మీకు కూడా ఒక చిన్న టెస్ట్ పెడతా. రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి, ఒకటి విశ్వనాథన్ సన్స్ అండ్ ఇంకోటి గజనీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ వింటున్నారు అండ్ ఇట్ సౌండ్స్ లైక్ హోమ్.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: ఎస్ విఆర్ బ్యాక్ దే దనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఎస్ యాక్చువల్లీ జూలై 2nd రిలీజ్ అవుతున్న రావు బహదూర్ కి సంబంధించి ట్రైలర్ వచ్చేసింది. మరి అది కూడా కాసేపట్లో మనం వినడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ ఇప్పుడు ఓపెన్ అయిపోతే ఫట్ఫట్ మనం ఇప్పుడే ప్లే చేసేద్దాం ఉంది, మీరు వినండి. ఎందుకంటే బాబు వాయిస్ ఎవరంటే మామూలుగా ఉండదు కదా. మరి
1: డ్రామా మీట్స్ మ్యాజిక్ లాజిక్.

అనుమానం. సంవత్సరం క్రితం చావాల్సిన వాడిని ప్రాణాలతో ఉంచగలదు. డ్రామా మీట్స్ మ్యాజిక్. ఆ అనుమానమే ఒక పురుగే వాడి ప్రపంచానికి ఇందిరాలు తెప్పించగలదు. డ్రామా మీట్స్ మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ అంటే వేరేది కాదు, ఒక దృశ్యకాదు.

0: కన్నడ చూడని విధంగా తెలుగు సినిమా. రావు బహదూర్ నీ దగ్గరలోని థియేటర్లలో జూలై 3 నుండి.
1: ఒకసారి గర్వాన్ని ఎత్తికితే చచ్చేదాకా పోలంటారు కదా.

0: బాబు వాయిస్ మీట్స్ రావు బహదూర్. అంతకు మించి ఇంకేం చెప్పలేను. యాడ్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వింటూనే ఉండండి రేడియో సర్వే 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.
1: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
2: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics, call them at 972-484-5400 or visit 3234 forest lane.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: extra knowledge though, neeku best experience on this daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope for you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
4: Yes, we are back. Dev Dana Dana Vinash to DFW Morning Vibes and Haru. Only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. I think 2026, we get to see a lot of very, very different things. And I think that Lenin movie, lo, a trailer yusaka, Akhil Garu is not going to be the person that we have seen last few years నుంచి చూసిన అఖిల్ గారు అయితే కనిపించారు, కొత్త కనిపిస్తారని అర్థం అయిపోతుంది. రావబోద్ది ట్రైలర్ ఇందాక మనం విన్నాం. ఆబ్వియస్లీ సత్యదేవ్ గారు ఇంకొంచెం బౌండరీనే పుష్ చేసి మహాగారు ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయబోతున్నారు, ఏదో జరగబోతుందన్న వైబ్ అయితే తెలుస్తుంది. వీటన్నిటితో పాటు కలిపి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన్ని నెవర్ బిఫోర్ లుక్ లో మాత్రం డెఫినెట్లీ చూడబోతున్నారు. ఆ సినిమానే కొత్తగా ఉండబోతుంది అని అయితే మాత్రం అర్థమైపోతుంది. ఎస్, అయ్యప్ప స్వామి మాల వేస్తున్న వాళ్ళందరికీ చాలా ఈ పాటలు ఎంత ఎంత వాళ్ళ హార్ట్ లో ఉంటాయని సెపరేట్ గా చెప్పక్కర్లేదు. మరి ఇరుముడి అని సినిమా ఆయనది రాబోతోంది, దాని నుంచి కూడా ఒక పాట రిలీజ్ అయింది. ఇందులో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మీద ఈ సినిమా ఉండబోతుంది. ఇరుముడి కట్టు అంటూ పాట ఫైనలీ గాట్ రిలీజ్డ్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ లో. వినండి మరి. ఓకే, అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక రవితేజ గారి పాట మీకోసం ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.
5: స్వామి శరణమయ్యప్ప

ఏమైందో అంటూ మంచి పాట వినేసాం ఫ్రమ్ ద మూవీ బల్పు. నిజంగా తమన్ గారు అండ్ బాలసుబ్రమణ్యం గారి కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఇలాంటి పాటలు వింటున్నప్పుడే మనకు అర్థమవుతుంటాయి అనమాట. అండ్ ఇదే కాకుండా డిస్కో రాజాలో ఇంకొక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సిన టైం వచ్చేసింది. సినిమా లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ జూలై మాత్రం మామూలుగా ఎక్సైటింగ్ గా ఉండబోట్లేదు అనేది అయితే ఆల్రెడీ అర్థమైపోతుంది. అండ్ జూన్ ఇస్ కమింగ్ టు అన్ ఎండ్, సో జూలై ఐ మీన్ సెకండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫస్ట్ ఎవర్ తెలుగు వెబ్ సిరీస్ రాబోతోంది నెట్ఫ్లిక్స్ నుంచి, సూపర్ శుభ్ అని. థర్డ్ రాబోదు రిలీజ్ అవబోతుంది, 10th లెనిన్ రిలీజ్ అవబోతుంది, 17th క్రిస్టోఫర్ నోలన్ గారి ఒడిసీ రిలీజ్ అవబోతుంది, 30th స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అవబోతుంది. ఇలా ప్రతి 15 డేస్ కి 20 డేస్ కి ఏదో ఒకటి ఎక్సైటింగ్ ఉండబోతోంది. అండ్ జూలై 19th ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ అవబోతోంది, అదేంటి అనేది నేను కాసేపట్లో కొద్ది రోజుల్లో చెప్తా మీకు. జూలై 19th కోసం మాత్రం వెయిట్ చేయండి. నేను మాత్రం దాని గురించి ఒక 2-3 వారాల నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటాను, అదేంటి అనేది కొంచెం సస్పెన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మాట్లాడు. ఓకేనా, ఇప్పుడైతే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ. మా ఇంటి బంగారం ఎంతమంది థియేటర్లు చూసారో నాకు తెలియదు, కానీ చూడకపోతే చూసేయండి. సమంత గారి లిటరల్లీ నట విశ్వరూపం అనమాట ఆ రేంజ్ లో. కమింగ్ అప్ తస్సదియా ఫ్రమ్ మా ఇంటి బంగారం అండ్ ఇంకొక సమంత గారి పాట ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సుర్బి 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఎస్ వి ఆర్ బ్యాక్ దే ధనాదన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఒక్కోసారి అనుకునే అనమాట నేను, అంటే జనరలీ ఎల్డర్ జనరేషన్ ఆర్ ద వన్స్ హూ డజన్ మచ్ కీప్ అప్ విత్ ద జనరేషన్, టెక్నాలజీ ఇట్లాంటివన్నీ చేయరేమో, కొంచెం లేట్ బ్యాక్ ఉంటారేమో అని అని అనుకున్నాను అనమాట. బట్ ట్రస్ట్ మీ వన్ థింగ్, ఐ రీసెంట్లీ అబ్జర్వ్ ఇస్ దట్ మా మమ్మీకి జనరలీ యూపీఐ యాప్స్ ద్వారా మనీ పే చేయడం నేర్పిస్తే నెక్స్ట్ డే తనే పే చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆ యూపీఐ యాప్లు వాడి ఏదైనా ఒక సర్కిల్ తెప్పించమంటే నెక్స్ట్ డే మార్నింగ్ సర్కిల్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా ఎవ్రీ డే ఎండ్ లో ఒక సినిమా చూడడం అలవాటు చేసుకున్నారు అనమాట. అండ్ ట్రస్ట్ మీ 9:30-10 అయితే ఎవ్రీ డే ఈరోజు ఏ సినిమా పెడుతున్నావు అని అడుగుతుంది అనమాట. సో ఇనిషియలీ నేను అది పెద్దగా గమనించలేదు, కానీ ఐ అండర్స్టూడ్ లైక్ నిజంగా ఛాన్స్ రాలేదు కానీ మన మదర్స్ కానీ ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కానీ ప్రాపర్ గా చెప్పేవాళ్ళు ఉంటే అల్లడిస్తారు అని చెప్పి అనిపించింది అనమాట. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ లేదు పేరెంట్స్ కి ఏం అర్థమవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదులే అని అంటే జస్ట్ వాళ్ళకు ఉన్న ఎన్వైర్న్మెంట్ ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్చి చూడండి, ట్రస్ట్ మీ చాలా మారుతాయి, చాలా అంటే చాలా మారుతాయి. మేబీ కాలింగ్ దెమ్ టు డాలస్ కావచ్చు, కుడ్ బి ఎనీథింగ్. జస్ట్ చేంజ్ ఎన్వైర్న్మెంట్ అండ్ మేక్ దెమ్ అకస్టమ్ టు న్యూ హ్యాబిట్స్, వండర్ఫుల్ థింగ్స్ విల్ హ్యాపన్ విత్ దర్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. అది రీసెంట్ గా కొంచెం నేను అబ్జర్వ్ చేస్తాను, మీకు చెప్పాలనిపించింది. అండ్ చెప్తే ఈ రోజు మొత్తానికి జూన్ కి టాటా చెప్పేస్తున్నాం ఈరోజు. అండ్ రేపటి నుంచి జూలై 6 నెలలు అయిపోయాయి, ఏమైపోయింది ఏంటి అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంకా 6 మంత్స్ ఉన్నాయి మన చేతిలో. ఎక్కడైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఎక్కడికైనా ఏదైనా కెరీర్ వైజ్ గా రీసెట్ చేయాలంటే రీసెట్ బటన్ నొక్కండి. అండ్ ట్రస్ట్ మీ రీసెట్ బటన్ కొట్టినప్పుడు అంత ఒకేసారి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అది పీక్ ఉన్నప్పుడు ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ డెఫినెట్లీ రీస్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక రేంజ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీని మీరు క్యారీ చేస్తూ ముందు తీసుకెళ్తూ మనల్ని ఎవడరా ఆపేది అన్న జోన్ లో వెళ్ళిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్. అండ్ ఆబ్వియస్లీ వెళ్లే ముందు ఒక పాట, రజనీకాంత్ గారి మోటివేషన్ ఈ రోజు కావాల్సింది. పేట మూవీ నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్. ఈ మధ్య అసలు మన ఉన్నది పాటలే తగ్గించేసాం మన షోలు, బట్ స్టిల్ వెళ్లే ముందు ఒక పాట ప్లే చేసుకుంటూ మామూలుగా ఉండదు ఈ రోజు ఇచ్చి పడేద్దాం అని చెప్పి అదే ఎనర్జీతో ముందుకెళ్ళండి. అండ్ అంతేకాకుండా రేడియో సురభి ఎవరైనా యూనో వినాలని మీరు ఫీల్ అయితే కనుక వాళ్ళందరికీ రేడియో సురభి యాప్ ని మా యాప్ స్టోర్లో ఉంది, యాపిల్లో ఉంది, ఐఓఎస్ లో ఉంది, వాళ్ళకి పంపించండి. నాట్ జస్ట్ యూ, దే విల్ ఆల్సో ఫీల్ హోమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అర్థమైంది కదా డ్రిల్. మర్చిపోకుండా ఈ రోజు హోంవర్క్ కంప్లీట్ చేసండి. రేపు జూలై 1 కలుద్దాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ గిరిగారు కొద్ది రోజుల్లో జాయిన్ అవుతారు కాబట్టి ఈ గ్యాప్ లో మాత్రం తన్నులో కేజీలో ఎనర్జీ ఇవ్వడానికి నేను రెడీగా. అది హియర్ కమ్స్ మాస్ మరణం ఫ్రమ్ ద మూవీ పేట, రజనీకాంత్ గారి ఎనర్జీ ఫర్ ఆల్ యు గైస్.

పైన ఎవడు కింద, ఎల్ల మనుషులు ఒకటే రబాసు, ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తాది ఊరు, న్యాయం వెనకే

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: ee weekend groceries nu teeskostava?
7: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
6: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
8: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
6: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
11: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
5: Yes.
4: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
6: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
0: Swami garu, naku kala vachindi, na party లో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కళ నిజం అవ్వబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888. Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna,
0: but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: చూసి నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు చిన్న చూపు చూసి నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు

మనసు అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీ లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. LP is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Rhythm of life.
7: Bob Clearmountain mixed with attitude. Funky drums from hell.
8: Malak beta, nairu beta, pera rap.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
0: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
8: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: Yes.
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
11: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. ఆయుర్వేదం ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సాస్, ఆర్ కాల్ 4692696476.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆనర్స్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదితారం పూర్ణ కుంభరాగం.
1: శబస్.

0: డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, అర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party aa leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Chappan sir, what you'd like to order?
3: Baya, in the specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which ami kava paratha kuna.
3: In the vlog, andi yeppino, and specials matra mai adina.
2: Inka onne, chappan tara, meere padena authentic vegetarian, Jain or vegan food crave chest narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Mere epudaina mi friends toti food vishayamlo breakup chesara? I have. Monna ma friends andaram kalisi baitiki veldam anukunnam. And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. Maitri's Indian Cuisine. Vallaki telidu. So, breakup not to be dramatic but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
5: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

ఏంటి సమ్మె వేళ సుమితో స్కూల్ రాలేదు? అయినా ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సుమితో స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయ్యా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me next time, Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.

0: ఫ్రెండు, ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
0: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే,

0: విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
2: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయల పొట్టు ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా

0: ఫోన్లో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు. కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి. ఇది ఐడియానా? చీ చీ చీ.

0: తన గురించి ఓ కవిత రాయనైనా. పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తక్కేం కాదు. అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఎటుబిఎక్స్ యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
7: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ ట్యాప్ అవే?
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్. My Pursu isn't just an app. It's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support at mypursu.com.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వినడం, వినిపించుకోవడం, చెప్పడం, చెప్పించుకోవడం. ఈ వినడం బానే ఉంటుంది, చెప్పడం బానే ఉంటుంది, కానీ ఎవరన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు జస్ట్ డోంట్ లిసన్, ఏదైనా రిప్లై చేయాలని కాదు. ఎందుకంటే చాలా సార్లు ఏంటంటే మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏమి రిప్లై చేద్దామా అని ఆలోచిస్తాము, కానీ లిసన్ విత్ అన్ ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే టు ఆల్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ యువర్ ఆర్జే కల్పన, KGF కల్పన, అంటే కబుర్లు, గేమ్స్ అండ్ ఫన్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇవాళ స్టూడియోలో టైం 4:04 అయింది. యూజువల్ గా నేను షో ఓపెన్ చేసినప్పుడు 4:04, 5:04, 6:06 ఇది చెప్పడానికి బాగుంటుంది కదా. సో ప్రస్తుతానికి స్టూడియోలో 4:04 అయింది అండ్ నేను ఇక్కడ ఉంటాను 7 వరకు. ఈ టైంలో మీరు ఏమైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా తప్పకుండా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. అండ్ ఈ షోలో మొదటి పాట వినిపించే ముందు ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట A2B అంటే అడియార్ ఆనంద్ భవన్, SNR ఇన్సూరెన్స్, ఇండియా బజార్, మైత్రీస్ రెస్టారెంట్, రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు ఆలన్ లో ఉన్నారు, అండ్ శ్రీకృష్ణ వాళ్ళు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ప్రాణప్రతిష్ఠ జరుపుకోబోతున్నారు రేపటి నుంచి July 5 వరకు. అండ్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ చాంపియన్ అండ్ శ్రీకృష్ణ విలాస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీలో ఎవరైనా ఇప్పటి వరకు మా రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా అంటే iOS కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి, డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా షో వినొచ్చు, వినిపించవచ్చు. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ ఆన్ అ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. We are Radio Surabhi, sounds like home.

0: పల్లెల్లోకి మెత్తబడ్డాడు రా.
1: అవునవును.

పిల్ ఎక్కడుంది అని అంటే మనకి తెలియదు ఎక్కడుందో. ఆ సినిమా మాత్రం త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. మీరు విన్నారు పాట, అండ్ రిక్వెస్ట్ సాంగ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, లైన్అప్ అవుతున్నాయి. మీరు కూడా ఏమైనా పాట వినాలన్నా, వినిపించాలన్నా, లేదా ఎవరైనా స్పెషల్ డే డెడికేట్ చేయాలన్నా, బర్త్డేస్, యానివర్సరీస్, కాల్ సినిమా స్టూడియోకి, పాట లైన్అప్ చేసేస్తాను. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. ఇందులో అడియర్ ఆనందభవన్ గురించి చెప్పాలి. మరో పాట వినిపించే ముందర అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఉన్న అడియర్ అనుభవన్ ఇప్పుడు మనకి ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అండ్ వాళ్ల దగ్గర ఏంటంటే మనకు కూరలో కావాల్సిన, వంటలో కావాల్సినవి, పొళ్ళు కానివ్వండి, ఇన్స్టెంట్ మిక్సెస్ అయినా, మసాలాలైనా, పేస్ట్లైనా, పచ్చళ్ళైనా, ఇవన్నీ దొరుకుతాయి. వీటితో పాటు దొరుకుతాయి చక్కటి రాగి ఇడ్లీస్ అండ్ రుచికరమైన గోంగూర రైస్. ఇవన్నీ క్షణాలు రెడీ అయిపోతాయి మీకు A to B దగ్గర, అంటే అడియార్ ఆనంద్ భవన్. ఇంకా వివరాలు కావాలంటే యూ కెన్ విజిట్ A2BTexas.com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. ఇప్పుడు సురేన్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు సీతారామ కళ్యాణ మూవీ నుంచి. బ్యూటిఫుల్ మూవీ. యాక్చువల్లీ జంధ్యాల గారి మూవీ చెప్పాలి అని అంటే నిజంగా సినిమా బాగుంటుంది. పాత పాట కొంచెం పాతదైనా కూడా ఎపిక్ సాంగ్ కాబట్టి తప్పకుండా వినిపిస్తాను సురేన్ గారు మీకోసం. హియర్ వి గో, దిస్ సాంగ్ ఇస్ రిక్వెస్టెడ్ బై సురేన్ గారు.

సీతారామ కళ్యాణం సినిమా నుంచి విన్నారు మీరు బాలకృష్ణ అండ్ రజని. రజని బాలకృష్ణ గురించి అయితే అఫ్కోర్స్ మనకు బాలయ్య గురించి తెలుసు అనుకోండి, కానీ లక్ష్మి రజని ఎవరైతే ఈ మూవీలో యాక్ట్ చేశారో తను తెలుగులోనే కాకుండా తమిళ్లో కన్నడలో కూడా నటించారు. అండ్ అన్నిటికంటే ఇప్పుడు ఈ మూవీ ఒకటి సీతారామ కళ్యాణం ఒకటి, ఇంకోటి మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది ఆహ నా పిల్లంట, ఇంకా చాలా 2006 చాలా సినిమాల్లో నటించిందనమాట. ఐ థింక్ నార్త్ ఇండియన్ అని అంటారు, ఐ డోంట్ నో హౌ మచ్ ట్రూ ఇట్ ఇస్. కానీ అమ్మాయి అయితే తర్వాత ఒక డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంది అండ్ షీ సెటిల్డ్ హ్యాపీలీ ఆఫ్టర్ మ్యారేజ్. బట్ సినిమా చాలా బాగుంటుంది అండ్ ఈ పాట రిక్వెస్ట్ చేశారు సురేన్ గారు. అయితే లైఫ్ లో చాలా మంది మాట్లాడడం మనకి మనిషి అయిన తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటామండి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము కదా, కానీ మాట్లాడినప్పుడు వినేవాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అందులో ఇప్పుడు మనందరికి చేతిలో ఒక మ్యాజిక్ డివైస్ ఒకటి ఉంది కదా, ఫోన్. ఎవరేం మాట్లాడినా మనకి ఒకటి ఆక్యుపెన్సీ ఉంటుంది అనమాట, ఏదో ఒక రీల్ చూడడమో చేయడమో మనం చాలా మంది వినము. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ వాళ్ళు కానీ ఆఫీస్ లో మీటింగ్స్ లలో కానీ ఏదో ఒక సెకండ్ ఆక్యుపేషన్ ఉండే ఉంటుంది. అండ్ బ్రెయిన్ కూడా అలా ట్యూన్ అయిపోయింది అనమాట, అంటే ఒకటేసారి రెండు మల్టీ టాస్కింగ్ పనులు మనం చేస్తూనే ఉంటాము. కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మనం ఆ టైంలో గనక అటెన్షన్ పే చేయకపోతే మైండ్ రిజిస్టర్ చేసుకోదు, తర్వాత మళ్లీ అడుగుతాం ఏమి చేయాలి ఏమిటనేది. ఫర్ ఎగ్జాంపుల్, అన్నిటికంటే బేసిక్ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, భార్య భర్తకి ఏదన్నా గ్రోసరీ లిస్ట్ ఇచ్చి ఇండియన్ స్టోర్ కి పంపించారనుకోండి, ఒకవేళ భర్త గ్రోసరీ లిస్ట్ తీసుకోవడం మర్చిపోయారనుకోండి, వెళ్ళంగానే ఫోన్ వచ్చేసా నువ్వు ఏదో చెప్పావు కదా ఏంటి మళ్ళీ చెప్పవా అని అంటారు, బికాస్ అంత చక్కగా వినరు కాబట్టి. అందులో ఇంకోటి అంటే ఏమి తేవాలో చెప్పడం కంటే ఏమి తేయకూడదో చెప్పాలని కూడా మళ్ళీ మనం స్పెషల్ గా చెప్పలేదు, ఎందుకంటే ఉన్న లిస్ట్ లో కాకుండా ఇంకొక 4-5 ఐటమ్ తీసుకొస్తారు, అది ఇది ఆల్రెడీ ఉన్నాయి కదా అని అంటాం. ఇది జస్ట్ ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్స్. బట్ అలా మనం వినకపోతే చిన్న చిన్న విషయాలలో డే టు డే లైఫ్ లో మనం వినటి కొన్ని సార్లు చేయడం కూడా మర్చిపోతాం, విచ్ ఇస్ వెరీ సింపుల్ థింగ్ టు డూ. వాడి గురించి వెళ్ళి మాట్లాడుకుందాము. అండ్ ఇఫ్ యూ ఆల్సో వుడ్ లైక్ టు షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ, యూ కెన్ కాల్ మై స్టూడియో నెంబర్ విచ్ ఇస్ 972-636-1966. ఇంటికి మీ ఇంటికి కాల్ చేయొచ్చు, బికాస్ నౌ రేడియో సుర్భి ఇస్ సౌండ్స్ లైక్ హోమ్. అలాగే మరొక పాట వినిపించే ముందర లెట్ మీ షేర్ అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ అనేది చాలా చిన్నదండి, అండ్ ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు, అండ్ ఎన్నిసార్లు ఏం మారుతుందో కూడా తెలియదు. కానీ ఎలా ఉన్నా ఏమి చేసినా హెల్త్ కవరేజ్ అనేది ఉండాలి కదా, జాబ్ ఉన్నా లేకపోయినా కవరేజ్ అయితే ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని సంప్రదించవచ్చు. దే విల్ హెల్ప్ యూ ఫైండ్ ఎఫర్డబుల్ కవరేజ్, ఎందుకంటే వాళ్ల దగ్గర మీకు మరియు మీ ఫ్యామిలీకి స్ట్రెస్ ఫ్రీగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఆప్షన్స్ విచ్ ఇస్ హెల్త్ నుంచి ట్రావెల్ వరకు, డెంటల్ నుంచి విజన్ వరకు అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కవర్ చేస్తారు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు.

ചാടു തിഞ്ചു, മനവോട് ചാടു തിഞ്ചു, പോട്ടോ ഇല്ലത്തെ പോട്ടോ ആൾ

మన చిట్టి బుర్రలో ఏంటంటే ఉన్నది కాస్త, అందులో మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం అనుకోండి, దానికి అర్థం కాదు ఏ విషయాన్ని క్యాప్చర్ చేసుకోవాలో. అందులో మనం మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు అది బ్యాక్ అండ్ ఫోర్త్ స్విచ్ అవుతుంది అనమాట. ఏ విషయాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి, ఏ విషయాన్ని గ్రాస్ప్ చేసుకోవద్దు, కాస్త కాస్త అన్ని గ్రాస్ప్ చేసుకుంటుంది. అందుకని కాబోలు మనకి ఏంటంటే ఏది సరిగ్గా గుర్తుండదు, ఇది కాస్త అది కాస్త ఇది కాస్త కలుగురు గంప అయిపోతుంది అనమాట. అలా మన చిట్టి బ్రెయిన్ లో ఏంటంటే చిట్టి విషయాలు చిట్టి చిట్టిగానే ఉండాలనంటే ఒక పని ఒక టైంలో ప్రాపర్ గా చేస్తే చాలన్నమాట. అందులో మనం చాలా సార్లు మనలో చాలా మంది లేట్లీ కొన్ని సంవత్సరాల నుంచి స్పెషలీ ఫోన్ వచ్చినప్పటి నుంచి మన చేతిలో అయితే ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు, బట్ ఫోన్ ఎప్పుడైతే మన చేతికి వచ్చిందో అంతే మనకి మల్టీ టాస్కింగ్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు ప్రతిసారి రెండు పనులు ఒకటేసారి చేస్తారు, కనీసంగా ఆ చిట్టి బుర్ర క్యాప్చర్ చేసుకోగలుగుతుందా లేదా మీరేమంటారు? ఆలోచించండి, ఆలోచించి ఒకటేసారి ఒకటే పని చేసి అంటే మాకు కాల్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ ఏమిటై ఉంటుంది అనేది. 9726261966 మా స్టూడియో నెంబర్. అలాగే మీకు చెప్పాల్సింది అబౌట్ ఇండియా బజార్. Enjoy 10% off on your purchases at India Bazaar Makini from 10 a.m. to 4 p.m. Monday through Thursday. అంటే ఇది మనకి నిన్నటి నుంచి మొదలైంది అనమాట, అండ్ జూలై 2nd వరకు ఉంటుంది. June 29th to July 2nd. It's the perfect time to stock up on your favorite groceries and everyday essentials while saving more. That is India Bazaar at Makini.

ఫుల్ డ్రాస్టిక్ చేంజ్ చేసాం అనమాట. సో మనకి అది చిట్టిబుర్ర కాబట్టి ఒకసారి ఒకటే పాట విన్నాం కాబట్టి గుర్తుంటుంది. ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది నీలాంబరి ఆచార్య మూవీ నుంచి, పాట రిక్వెస్ట్ చేశారు ఉషా గారు. హియర్ వి గో, ది సాంగ్ ఇస్ ఫర్ ఉషా గారు ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3.

ఆశ్చర్యం ఊవి నుంచి ఉషా గారి రిక్వెస్ట్ పై విన్నారు మీరు పాట అండ్ ఇంకొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, అవి నేను కాసేపు తర్వాత వినిపిస్తాను. కానీ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం చిట్టిబుర్రి గురించి. చిట్టిబుర్రకి ఏమేమి గుర్తుంటాయి, ఏమి గుర్తుండవు అని ఎందుకు గుర్తుండవు, ఎందుకంటే మనం వాడడమే మానేశాము. బెస్ట్ బెస్టెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటే ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఫోన్ నెంబర్లు గుర్తుండేవి, క్లోజ్ వాళ్ళవి తప్పకుండా మనం ఏంటంటే గుర్తు పెట్టుకుని మరి టైప్ చేసేవాళ్ళం, డయల్ చేసేవాళ్ళం. బట్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక మన స్మార్ట్ బుర్రకి ఏంటంటే ఆ కార్నర్ లో ఆ సెల్స్ ఉపయోగించుకోవట్లే, కాబట్టి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనమాట. మన బ్రెయిన్ సెల్స్ అలాగే వాడతారు కాబట్టి మర్చిపోతున్నాము. ఒక్కొక్కసారి పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు. ఎవరినక్కడ అడిగారనుకోండి మళ్ళీ

మనం మన కాంటాక్ట్ లిస్ట్ లో చూడాలన్నమాట ఫోన్ నంబర్ ఏమిటనేది. అండ్ దట్స్ వెరీ కామన్, ఎందుకంటే అంతగా యూజ్ చేయం కాబట్టి ఆ చిట్టి బుర్రలో ఉన్న చిట్టి సెల్స్ ఏంటంటే మనకు కూడా హెల్ప్ చేయడం మానేస్తాయి. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను, బట్ స్టే ట్యూన్డ్, ఎందుకంటే మాటలు ఆటలు పాటలు ఇవన్నీ ఉన్నాయి, ట్రివియా క్వశ్చన్స్ కూడా ఉంటాయి టిల్ 7 PM. స్టే ట్యూన్డ్ విత్ మీ, ఐ విల్ బి రైట్ బ్యాక్.

0: గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
1: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషల్.

0: them at 817-829-8888.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: What a dare, I'm completely exhausted. Dinner plans ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, ఒకటే question. Dinner plans, ఏంటి? Answer మాత్రం చాలా simple. Madeira and Masala. Simple charts to Mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and Masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు నచ్చిన ఆఫర్ లెటర్
6: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

0: బ్యాక్ టు బ్యాక్ పాటలు వినేశారు మీరు. అండ్ మనకి సుగాత్రి గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు జీన్స్ మూవీ నుంచి, అది విన్నారు. ఆ తర్వాత రేఖ గారు రిక్వెస్ట్ చేశారు ఒక పాట, ఇది ప్రేదత విన్నారు అందమైన. అండ్ అలాగే మనకి సురేఖ గారు అందమైన ప్రేమ రాణి పాట విన్నారు. సో ఇవన్నీ మనం బ్యాక్ టు బ్యాక్ వినేశాము. అండ్ ఆయన కూడా బ్యాక్ వచ్చేసాను అనమాట పాటల తర్వాత. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మన చిట్టి బుర్రలో ఏమేమి గుర్తుంటాయి, అసలు ఎందుకు గుర్తుండవు కొన్ని విషయాలు, ఎందుకంటే మనం వాడనే వాడము, మర్చిపోతుంటాము. అండ్ అది కాకుండా ఒకటేసారి చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటారు. మీకు ఒక ట్రివియా క్వశ్చన్ మీ అందరికి, మీలో ఎవరికి తెలిసినా కాల్ చేసి చెప్పేసేవచ్చు. యానిమల్స్ లో ఒక జంతువు ఏదైతే ఉంటుందో తనకి ప్రతి విషయం చక్కగా ఇలా గీత గీసినట్టు గుర్తుంటుంది అనమాట. ఆ యానిమల్ ఏమై ఉంటుంది, ఏమనుకుంటున్నారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 972-636-1966. ఈ లోపల నేను మీకు చెప్పాల్సింది అబౌట్ ఒథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూతో ఉంటుందన్నమాట. అది కాకుండా ప్యాటియో సీటింగ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చక్కగా అక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇదే కాకుండా ప్రొద్దునే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే వరకు అండ్ లంచ్ బఫే నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారన్నమాట వాళ్ళు. అండ్ ఆల్సో ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, విచ్చేసేసేయండి మైత్రీస్ ఇండియన్ కుజీన్. అది మనకి ఇప్పుడు అర్వింగ్ లో, సౌత్ లేక్ లో అండ్ ఫ్రిస్కోలో ఉంది. ఆల్సో రేపటి నుంచి అంటే జులై 1 నుంచి జులై 5 వరకు రాధాకృష్ణ టెంపుల్ ఏదైతే ఆలన్ లో ఉందో అక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగబోతుంది అలాంగ్ విత్ బాలాజీ మూల విరాట్ విగ్రహం, తర్వాత గర్భగృహం. ఇవన్నీ అక్కడ జరగబోతున్నాయి అనమాట. 5 రోజుల ఈ రిచువల్స్ లో చక్కగా పారాయణం ఉంటుంది, హోమాలు జరుగుతాయి, వేదిక రిచువల్స్, హోమాలు, మంత్రాలు ఇవన్నీ జరుగుతాయి అనమాట. మీరందరూ అక్కడికి పాల్గొనొచ్చు, ఎవ్రీబడి కెన్ కమ్. కాకపోతే మీరు డొనేషన్స్ కి కానివ్వండి, స్పాన్సర్షిప్ కి కానీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ విజిట్ దర్ వెబ్సైట్ విచ్ ఇస్ www.radhakrishnatemple.net. అగైన్ it's www.radhakrishnatemple.net for donations and other information. Again, this is going to happen from July 1st to July 5th. Radhakrishna Temple at Allen. So, trivia question mein andar ki, jantu loka jantu ki prati vishyam poosa guchinattu gurtuntundi. A jantu yemiti? Telusthe call just cheppesandi. Telusukoni kuda call just cheppesochu at 972-636-1966. మాకైతే ఒక కాల్ వచ్చేసింది. హలో, గుడ్ ఈవినింగ్. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాంతి మాట్లాడుతున్నాను, కల్పన గారు.
0: శ్రీకాంతి ఎలా ఉన్నావు?
1: నేను సూపర్ గా ఉన్నానండి. మా అబ్బాయిని గిఫ్ట్ డ్రాప్ చేస్తూ మీ క్వశ్చన్ విన్నాను అనమాట. వాడు వాడు ఆన్సర్ ఏంటి అంటే, మీ తెలుగు వాడికి ఎంత అర్థమైంది అంటే, ఎలిఫెంట్ ఎలాగరా, డాల్ఫిన్ ఏమోరా, చెప్పని గీత డ్రా చేస్తే కుటుంబం చెప్పుకుంటుందని చెప్పారు కదా మమ్మీ ఆంటీ.
0: దాట్స్ సో స్వీట్. మీ అబ్బాయి కేజ్ ఎంత నాకు తెలిసింది కానీ ఇప్పుడు ఆయన కూడా అనే
1: చెప్పలేదు,
0: సిగ్గుపడుతున్నాడా? ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్ యూ. మీరు అదే కాంతి కాల్ లోపల ఇంకొక కాలర్ కూడా కాల్ చేశారు, బట్ ఆయన ఐ మీన్ ఆయన ఆవిడ ఎవరో కాల్ చేశారు మాకు తెలియదు కానీ, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పిక్ దాట్. అయితే కాంతి వాళ్ళ అబ్బాయి ఎలిఫెంట్ అని అన్నాడు, అది కరెక్టా కాదా? ఓకే, కాసేపటి వరకు ఈ క్వశ్చన్ అలానే ఓపెన్ ఉంచుతాను. సో జంతువులలో ఒక జంతువుకి ప్రతి విషయం పూసగుచ్చినట్టు గుర్తుంటుంది. మనం ఏదైనా ఇక్కడ పెట్టాం అనుకో, మనం అనుకో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎందుకు ఓపెన్ చేసామో మనకు గుర్తుండదు. ఒక బెడ్రూమ్కి వెళ్తే ఎందుకు వెళ్ళామో గుర్తుంది, మళ్ళీ వచ్చి ఓ ఎందుకు కదా మనం వెళ్ళాము. అండ్ ఇంకోటి అన్నిటికంటే ఫనీ థింగ్ ఏంటంటే, ఫోన్ పట్టుకుంటాము ఏదో ఒక మెసేజ్ పంపించడానికి ఎవరికో, కానీ ఫోన్ పట్టుకోగానే తర్వాత ఇంకెవరో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసి, ఆ మెసేజ్ కి ఆన్సర్ ఇచ్చి, ఆ తర్వాత కొన్ని రీల్స్ చూసి, మళ్ళీ పక్కకి వెళ్ళి, మళ్ళీ ఫోన్ పక్కన పెట్టాక మళ్ళీ ఏదో పనిచేసుకో, అయ్యో రామా అసలు ఫోన్ పట్టుకుందే కదా వాళ్ళకి ఫోన్ చేయడానికి అని అనుకుంటాం, అదే మర్చిపోతాం. అలా ఉంటుంది అనమాట మనతోటి. బట్ ఈ జంతుకి మాత్రం అలా ఉండదు. అఫ్ కోర్స్ అదృష్ట శాతం వాళ్ళకి టెక్స్ట్ ఏంటి మన స్మార్ట్ ఫోన్ ఏమి లేవు చేతులు, కాబట్టి అది కూడా విషయం అయ్యి ఉండొచ్చు. బట్ దే రిమెంబర్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. ఆ యానిమల్ పేరు ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి అయితే ఎలిఫెంట్ అని చెప్పాడు, అది కరెక్టా కాదా అనేది ఇంకొన్ని ఆన్సర్స్ తీసుకున్నాక నేను చెప్తాను. బట్ ఇప్పుడైతే గురువారం కాదు మార్చి ఒకటి అంతకన్నా కాదు, కానీ ఈ పాట రిక్వెస్ట్ అయితే వచ్చింది. ఈ పాట మీన్ ప్లే చేయబోతున్నాను, పాట మీకు తెలిసిపోయి ఉంటుంది ఏ పాట ప్లే చేస్తున్నాను. శ్రీ గారు రిక్వెస్ట్ చేశారు ఈ పాట. హియర్ వీ గో, లెట్స్ ఎంజాయ్ దిస్ ఆన్ ది వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3.

దూకుడు సినిమా నుంచి విన్నేశారు ఈ పాట మీరు. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆఫ్ ఎయిర్ లో ఆన్ ఎయిర్ లో మనకు ఆన్సర్ వచ్చింది, ఆఫ్ ఎయిర్ లో కూడా ఆన్సర్ వచ్చింది అనమాట. అయితే ఏ యానిమల్ కి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది? ఒకటి ఇందాక కాంతి వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు ఎలిఫెంట్స్ కి, ఎస్ వాళ్ళకి వాళ్ళు ఏ విషయం మర్చిపోరు అంటే మైగ్రేషన్ రూట్స్ కానివ్వండి, ఎక్కడన్నా మనము వాటర్ హోల్స్ ఉంటే అవి ఎక్కడున్నాయి ఏమిటి కరెక్ట్ గా వెళ్ళి అక్కడ కనిపెడతాయి అనమాట. అండ్ దే విల్ ఆల్సో రికగ్నైజ్ ఫ్యామిలీ మెంబర్స్ ని, అంటే ఎవరైతే మనకి కొంచెం థ్రెట్ ఉంటుందో లేకపోతే ఎవరైతే మంచిగా వాళ్ళని చూస్తారో వాళ్ళు ఫేస్ తో సహా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అనమాట. సో దాట్స్ ద రైట్ ఆన్సర్. దాంతో పాటు యాక్చువల్లీ సీ అనిమల్ ఒకటి ఉంది, డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ కి కూడా మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ వాటికి ఏమన్నా సైన్స్ టాస్క్ లో లేకపోతే ఏమైనా చూపించామనుకోండి వాటికి కనీసం 20 ఇయర్స్ వరకు కూడా గుర్తుంటాయట మర్చిపోకుండా. సో అది మనం మరి డాల్ఫిన్స్ కి ఎలిఫెంట్స్ తో పోటీ చేయగలమా ఆలోచించండి. ఒకప్పుడు ఉండేదేమో చాలా మందికి చాలా వాళ్ళు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీబడీ హ్యాస్ దాట్ ఆఫ్ అ పవర్ఫుల్ మెమరీ. మనకైతే లేదు, నేను గ్యారంటీగా చెప్పగలను. అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ బి రాంగ్ ఆన్ దాట్, ఎందుకంటే చాలా విషయాలు మనం మల్టీ టాస్కింగ్ చేసినందువల్ల మర్చిపోతున్నాం. కొన్ని కొన్ని పనులు మనం చేయను కూడా చేయట్లేదు, మర్చిపోతుంటాము. ఎందుకు చెప్పినట్టు భర్తలకైతే ఇండియన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఏ స్టోర్ కి వెళ్ళినా కూడా ఏమి తేవాలో కంటే ఏమి తేకూడదో లిస్ట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది వెళ్ళగానే కొని పెట్టేదాంలే పడి ఉంటుంది అని అనుకుంటారు, అది అలా పడి పడి పడి నిజంగా పడేసే పరిస్థితికి వస్తుంది అనమాట, అలా కూడా ఉంటుంది. సో మన మెమరీ పవర్ చిట్టి బుర్ర ఏంటంటే ఎప్పటి వరకు ఆ చిట్టిగా ఉంటుంది, ఎప్పుడు ఎన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటుంది, ఎన్ని మూట కట్టుకోగలుగుతుంది, వాటి గురించి మాట్లాడదాం. ఎలా మనం ఈజీగా కొన్ని విషయాలు మర్చిపోతాం? కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇంకో మా పేరు ఇది ఫలానా అని మాట్లాడతారు, మళ్లీ ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళేదో పేరు చెప్పారే గుర్తులేదు, ఆ నేమ్ టు ఫేస్ రికగ్నిషన్ అనేది గుర్తు పెట్టుకోవడం అనేది చాలా మందికి చాలా చాలా కష్టం. అయితే ఇంకొక ట్రివియా క్వశ్చన్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ బ్రేక్, మామూలుగా ఆడవాళ్లకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుందా లేకపోతే మగవాళ్లకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుందా, కాస్త కోస్త పర్సంటేజ్ లో? సో మీ అభిప్రాయం ఏంటి తెలిస్తే యా తెలుసుకొని కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 972-636-1966. నేను కలిపిన చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకొని తిరిగి వచ్చేస్తాను కాసేపట్లో. అండ్ వీ గోయింగ్ స్టార్ట్ ది గేమ్ ఆల్సో, సో స్టే ట్యూన్ విత్ మీ, ఐ విల్ బి రైట్ బ్యాక్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 5 PM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR insurance.
4: Amma, Saturday movie?
3: Mm-mm, Manapadi class.
4: Amma, old MacDonald had a farm.
3: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
4: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi, Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
8: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

And welcome back to Surabhi Detour. Meer vintunnaru Surabhi Detour with your host RJ Kalpana. KGF Kalpana ante kabullu, games and fun. అయితే బ్రేక్ కి అటుపక్క క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్ కి ముందర ఇంకో క్వశ్చన్ అడిగాను, ఆ దానికి ఆన్సర్ కాంతి వల్ల అబ్బాయి రిహా అని చెప్పేశాడు. దాని తర్వాత డాల్ఫిన్ అని కూడా చెప్పాను కదా, అది కూడా మనకు ఆన్సర్ వచ్చింది. స్నేహ, అదిత్ అండ్ రిషి వీళ్ళందరూ కాల్ చేసి చెప్పారు. వీళ్ళందరూ చిన్నపిల్లలే అండ్ ఏజ్ ని అడగలేదు, కానీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఈ ఆన్సర్ చక్క చక్క చెప్పేశారనమాట. అయితే ఇప్పుడు డాలస్ లో టెంపరేచర్ ఎలా ఉందో చూసేద్దాము. రైట్ నౌ లూయిస్విల్ ఏరియాలో 95 degrees Fahrenheit ఉంది, సనీగా ఉంది అండ్ రానున్న 10 రోజుల్లో ఎక్కడ వర్షం పడుతుందని సూచనలు లేవు. బట్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ నెక్స్ట్ ట్యూస్డే కాస్తైనా పర్లేదు 30-35% అని చూపిస్తుంది వర్షం పడుతుందని. అది నిజంగా ఉంటుందో ఉష్కాకి అవుతుందో అప్పటి వరకు మనకు తెలియదు. అసలే మనం డాలస్ టెక్సస్ లో ఉంటాము, దాన్ని బైపోలార్ స్టేట్ అంటారు. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో టెంపరేచర్, ఆ టెంపరేచర్ వాళ్ళకే తెలియదు అనమాట, వెదర్ వాళ్ళకి తెలియదు. బట్ ఇప్పుడైతే హై ఇన్ 90s, లో ఇన్ 70s, బట్ ఫీల్స్ లైక్ 3 degrees Fahrenheit ఆల్రెడీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది మన డాలస్ టెంపరేచర్ అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ కూడా చెప్పేస్తాను. బట్ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ క్వశ్చన్, అమ్మాయి అబ్బాయిలో, భార్య భర్తల్లో, ఆడ మొగ అంటే అన్ని ఒకటే అనుకోండి, బట్ మెమరీ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఎవరు ఈ విషయాలు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు? సో బ్రేక్ లో బాలాగారు కాల్ చేసి చెప్పారు, హీ కుడ్ రిలేట్ అట ఆయన. అంటే వాళ్ళు అనుకున్నారు వాళ్ళింట్లోనే ఇష్యూనేమో అని, కానీ కాదు, ఇది ఇంటింటి రామాయణం అండి. చాలా మంది అదే అంటారు, అబ్బాయిలకి విషయాలు గుర్తుండవు, ప్రాబబ్లీ వాళ్ళు అంత గ్రాస్ప్ చేసుకోరేమో, వేరే ఇంకో బహుశా ఇంకేదో ప్రియాక్యుపెన్స్ ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారేమో. అయితే భార్యకి ఎక్కువ మెమరీ పవర్ ఉంటుందా, భర్తకి ఎక్కువ మెమరీ పవర్ ఉంటుందా, ఏమనుకుంటున్నారు? కాల్ చేసి చెప్పేసి వచ్చి ఆఫ్ ఎయిర్ లేదా ఆన్ ఎయిర్ మా నంబర్ 9726361966. అయితే గేమ్ ఆడే ముందర ఒక పాట అయితే వినిపించేస్తాను. హియర్ వి గో ఫర్ యూ ఆల్.

0: భార్య భర్త మధ్యలో ప్రేమ ఉంటే అద్దం ముందు నిలబడి అబద్దం చెప్పాల్సిన అవసరమే ఉండదు. కానీ ఇండియన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు, గ్రాసరీ స్టోర్ కి వెళ్ళినప్పుడు చెప్పిన గ్రాసరీ లిస్ట్ మర్చిపోతే అప్పుడప్పుడు ఏంటంటే అబద్దం చెప్పాల్సి వస్తుంది అనమాట. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, భార్యగా భర్తగా ఎవరికి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, మీరేమనుకుంటున్నారు కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. అలాగే ఓన్లీ టెల్ యూ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ నవ్వు మళ్లీ అందంగా నిజంగా అట్లా ఉండాలి అని అంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉందన్నమాట, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అండ్ స్మైల్స్ ని తిరిగి పొందొచ్చు అనమాట. అక్కడ అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి అట్ 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, దాట్ ఈస్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది, అదిత్ గారు అండ్ అదిత్ వాళ్ళ వైఫ్ శ్రియా గారు ఇద్దరు విందాం అనుకుంటున్నారు మగధీర సినిమా నుంచి పాట. హియర్ వి గో, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. అండ్ అందులో అదిత్ గారు ఏమన్నారంటే భార్యకే మెమరీ పవర్ ఎక్కువ ఉంటుందని అన్నారు. యాక్చువల్లీ అంతకు ముందర బాలగారు కూడా అదే చెప్పారు. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్ అండ్ చూద్దాము. హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే, ఎలా ఉన్నారండి మీరు? శుభ్రంగా ఉన్నానండి. ఇప్పటికైతే చాలా విషయాలు గుర్తున్నాయి, వల్ల నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు మర్చిపోతానో నాకు తెలీదు. అంటే ముందరే డిస్క్లైమర్ ఇచ్చేసుకుంటాను, ఒకవేళ ఏదైనా నేను రాసుకున్న స్క్రిప్ట్ లో మర్చిపోతే నా మెమరీకి వదిలేస్తానమాట గుర్తులేదనేసి.
1: నేను అదే అనుకుంటాను, ఈ విషయంలో మాత్రము మెమరీ ఇది అందరి ఇళ్ళలో ఒకలా ఉండదు. కొందరి ఇళ్ళలో మగవాళ్ళకి కూడా ఎక్కువ ఉంటుంది, కొందరి ఇళ్ళలో ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందేమో.
0: బాబాయ్, యాక్చువల్లీ మగవాళ్ళకి ఉండకంటే ఆడవాళ్ళకి బెటర్ ఏమో, మగవాళ్ళకి అన్ని గుర్తుంటే ఇంకా కష్టమేమో, అలా ఏమంటారు మీరు?
1: అంటే వాళ్ళకి మనకున్న ఇంట్లో విషయాలు ఉండవు, బయట కార్లకు సంబంధించి బయట విషయాలలో వాళ్ళు చేస్తే వాళ్ళకు ఉంటాయి, ఇంట్లో విషయాలు మాత్రం ఆడవాళ్ళకి ఉంటాయేమో నేను అనుకుంటాను.
0: చీరలు కొంటాను నేను, మళ్ళీ ఇంకొక తర్వాత దాటి ఇంకో చీర కొంటాను. అది మా ఆయనకి గుర్తుందనుకో, మొన్నే కొన్నావు కదా ఈ చీర ఇలాంటిది ఉన్నట్టుంది కదా అని అన్నారు అనుకోండి, ప్రాబ్లం. ఆయన గుర్తులేదు కాబట్టి నేను నెల నెల చీరలు కొనుక్కున్న పాపం ఏమన్నారు అలా.
1: అలాగే గుర్తున్నామండి, వాళ్ళకి గుర్తుండే ఉంటాయి. అంటే నేను అనుకుంటున్నాను అందరి ఇళ్లలో ఒకలాగా ఉండదేమో కానీ మోస్ట్లీ ఆడవాళ్ళు గుర్తు చేస్తారు, కనుక కొందరు మగవాళ్ళకి కూడా బాగానే గుర్తుంటుందేమో అనుకుంటాను. బయట చూస్తుంటాను కదా చుట్టాలి నేను.
0: సో కొన్నిసార్లు
1: అని అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు నాకు ఎలిఫెంట్ విషయం వచ్చినప్పుడు కూడా ఏమైందంటే మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పారు. అప్పుడు నేను ఏమన్నానంటే, నాన్న అదేంటి ఎలిఫెంట్ ఏమో అంత పెద్ద సైజ్ ఉంటుంది అంటే నాకు పెద్ద మెదడు ఉందా, మరి మనుషులు పెద్దగా ఉన్నవాళ్ళేమో ముద్దులో ఉన్నావు అని అలా తిరుగుతాయి ఎందుకు నాన్న అని అడిగాను. నాకు
0: చిట్టుబురికి అప్పుడు తట్టింది అలానే తట్టినట్టుంది అలాగే అనేసరి.
1: మరి ఎలిఫెంట్ మా నాన్న చెప్తారు, రిసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు పద్ధతి
0: చెప్పారు మీరు. బాగుంది బాగుంది. అయితే
1: నేను అదే అనుకునేది, నెమ్మదిగా ఉంటుంది కదా ఎలిఫెంట్, ఎలిఫెంట్ నెమ్మదిగా నడుస్తుంది, నెమ్మదిగా చేస్తుంది. మనుషులు నెమ్మదిగా ఉంటే కూడా అందరికి నచ్చదు కదా.
0: అదే, అందులో ఎలిఫెంట్ దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు కదా. ఎలిఫెంట్ కి స్మార్ట్ ఫోన్ చేయాలని అంటే పాపం ఇంకా ఎలాంటి ఫోన్లు క్రియేట్ చేయాలో మనకు తెలియదు ఫ్యూచర్ లో. ఇప్పటికైతే లేదు కాబట్టి స్మార్ట్ గా అని చక్కగా గుర్తు పెట్టేసుకుంటుంది అనమాట, ఎన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుంటుంది. అది యాక్చువల్లీ ఇంకోటి ఎలిఫెంట్ అండ్ డాల్ఫిన్స్ తో పాటు చింపాన్సీ కూడా విషయాలు గుర్తుంటాయి. బట్ థ్యాంక్ యూ సుగత.
1: చింపాంజీలు డాల్ఫిన్స్ కూడా ఒక దగ్గర ఉండవు కదా ఊరికే, ఇదేమో చింపాంజీ ఆ కొండేమో సటిగా దిగుతూ ఉంటుంది, ఆ డాల్ఫిన్ కూడా అంతే కదా, అది కూడా అది ఊరిలో ఎగురుతూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు అనుకునేవారు అబ్బాయి ఇవేమో ఇలా ఉంటాయి, మరి ఎలిఫెంట్ ఒకటి ఎందుకు అలా ఉంటుంది, దానికి ఎందుకు ఉందా అనుకున్నాను.
0: అంతే, దేవుడు వాళ్ళకు ఒక విద్య ఇచ్చారు అనమాట, వాళ్ళకి అలా ఇచ్చారు మనకి ఇలా ఇచ్చారు. మరో పాట లైన్ అప్ చేసేసాను మనకి అదిత్ గారి. థ్యాంక్ యూ సుగత్రి గారు. అయితే అదిత్ గారు, హియర్ వి గో, మీరు మీ ఆవిడకి డెడికేట్ చేద్దామన్న పాట వినేసి ఎంజాయ్ చేద్దాం మగధీర మూవీ నుంచి.

0: సో అదిత్ గారు అండ్ వాళ్ళ ఆవిడ శ్రీ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ పాట. అయితే భార్య భర్తలకి మెమరీ పవర్ అంటే యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఇద్దరికి బానే మెమరీ పవర్ ఉంటుంది, కాకపోతే ఇట్ జస్ట్ డిఫర్స్ మనం ఏవి గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాము అనేది. అంటే జనరల్ గా ఆడవాళ్లకైతే పేర్లు కానివ్వండి, నగలు కానివ్వండి, అంటే ఓవరాల్ వర్బల్ సెన్సరీ మెమరీస్ ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆవిడకి ప్రతి విషయం గుర్తుంటాయి అనమాట వాళ్ళకి. అంటే ఎవరినైనా చెప్పాలన్నా వాళ్ళు ఇన్సిడెంట్స్ సహా చెప్పేస్తారు. ఆ రోజు పలానా డేట్ పలానా టైం కి మనం ఇదన్నా మీకు గుర్తులేదా, ఆ రోజు మీరు డ్రెస్ వేసుకున్నారు మీకు ఇంకా గుర్తులేదా, వాళ్ల పేరు ఇది వాళ్ళు ఈ నగ వేసుకున్నారు మీకు గుర్తులేదా అనేసి ఆడవాళ్లకి ప్రతి ఒక్క విషయం అసలు రికార్డ్ చేసినట్టు చిట్టిబుర్రలో అని గుర్తుండిపోతాయి. ఇలాంటివన్నీ మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి అంత గుర్తుండవు ఆబ్వియస్లీ. కాకపోతే వాళ్లకి కూడా చాలా విషయాలు కొన్ని గుర్తుంటాయండి. నిజంగా చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ మెమరీ అనుకోవచ్చు. అంటే డ్రైవింగ్ లో నావిగేషన్ చేయాలనంటే ఆడవాళ్ల కంటే మగవాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. ఒకవేళ ఎక్కడ తప్పిపోతే వాళ్ళు మేబీ బహుశా ఐ థింక్ వాళ్ళు అక్కడున్న ఒక మాన్యుమెంట్ లేకపోతే ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటారు. ఇంకో ఈ దారిన వెళ్తే తిన్నగా వెళ్తే కుడివైపు తిప్పితే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే అలా ఉంటుంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, అలా అని మగవాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది ఆడవాళ్ల కంటే. అందుకని డ్రైవింగ్ లో మగవాళ్ళు తప్పిపోతే ఎలాగో అలాగో వచ్చేస్తారని అని మనకి ఇవన్నీ స్టాట్స్ చెప్తున్నాయి. బట్ మరి మన శ్రోతలు ఏమంటారో వాళ్లే కాల్ చేసి చెప్పాలి. ఇదైతే నేను కూడా మా నాన్న కూడా బాగా గుర్తుండేది. అప్పట్లో ఈ జీపీఎస్ లా ఇవన్నీ ఉండేవి కావు కదా, మనకి అట్లస్ మ్యాప్లు ఇవన్నీ ఏమి ఉండేవి కావు. కానీ ఎక్కడికన్నా వెళ్లాలి అని అంటే మా నాన్నకి చక్కగా గుర్తుండేది. ఎవరికైనా చెప్తే అది ఒక తిన్నగా వెళ్లి అక్కడ ఒక అదేంటి శ్రీ విష్ణు అని స్వీట్ షాప్ ఉంటుంది, అక్కడ రైట్ తిరగాలి, రైట్ తిరిగాక మధ్యలో గుడి ఉంటుంది, గుడి వైపు లెఫ్ట్ వెళ్లాలి. సో నాన్న చెప్పినట్టు కనుక వెళ్తే ఎవరైనా చక్కగా అలా చక్కగా మన జీపీఎస్ చెప్పినట్టే వెళ్ళిపోతారనమాట. అలా మనం ఇలా ఈ ల్యాండ్ ఏమంటారు ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకుంటారనమాట. సో అలా మగవాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది ఆడవాళ్ల కంటే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇవన్నీ కాకుండా ఎన్నో విషయాలు గుర్తుంటాయి అనమాట. సో యావరేజ్ గా చూస్తే ఆడవాళ్లకి ఎక్కువ ఉంటుంది. అలాంటి కాల్స్ కూడా ఇప్పటి వరకు ఆఫర్ అయితే వచ్చాయి. మరి మా శ్రోతలు మీరేమనుకుంటున్నారు? సో ట్రివియా క్వశ్చన్ కి ట్రివియా గేమ్ కి టైం అయిపోయింది. ఆ ట్రివియా గేమ్ కూడా ఆడబోతున్నాను నేను. సింపుల్ గేమే, పెద్దగా మన చిట్టిబుర్రని ఎక్కువ కష్టపెట్టాలని నా అభిప్రాయం ఏం లేదు. సో అందుకని కాస్త ఆలోచించండి, లేదంటే తెలుసుకొని చెప్పొచ్చు, లేకపోతే తెలుసుకొని చెప్పొచ్చు, వారు తెలిస్తే తప్పకుండా చెప్పేసేయండి. నేను కొన్ని పాటల్లో పదాలు చెప్తాను, ఆ పదాలని బట్టి ఆ పాట ఏమిటో మీరు చెప్పాలి. ఓకేనా? సో చూద్దాం మీకు ఎన్నిసార్లు ఈ పాటలు గుర్తున్నాయి. వెరీ ఫేమస్ సాంగ్స్, ఈజీగా స్టార్ట్ చేశాను, కాంప్లెక్స్ కి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఏం సందేహం లేదు, ఏం సందేహం లేదు, ఏ పాట, ఏ సినిమాలో పాట తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. అలాగే టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ State Championship on July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. Learn more at tscb.cricket. Again, it's tscb.cricket. This is from Texas Scholastic Cricket Board Championship. Also kante ee colony on it iseskundamu. Hi, hello, good evening. Happy Tuesday. Meer on it unnaru mee peru?
1: Yeah, happy. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఊహలు గుసగుసలాగా.
0: వండర్ఫుల్, దాట్ ఈస్ రైట్ ఆన్సర్. అయితే మీ పేరు చెప్పలేదు మీరు?
1: నా పేరు సింధురా అండి.
0: సింధురా గారు, అయితే క్వశ్చన్ తో పాటు ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మామూలుగా అడిగిన క్వశ్చన్, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో మెమరీ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది?
1: I feel that depends upon the topics I'm going to talk about.
0: Like,
1: maybe kids things like follow-up, kani, while academics, kani. Maybe grocery, kani.
0: So, they were ki gurtu untu ee baade ka bharta ka?
1: I feel like more ladies ki gurtu untu unga anukuntunna.
0: Mari meer eppudanna meeku pellainda? ఎప్పుడన్నా మీ వారిని మీరు గ్రాసరీ స్టోర్ పంపించారా, పంపించి మళ్ళీ కాల్ చేశారా మీ వారు, ఏదో అన్నట్టున్నావు మర్చిపోయాను అనేసి ఎప్పుడన్నా కాల్ చేశారు?
1: అవును అంటుంటారండి. వాట్ ఐ డూ దీస్ డేస్ ఏంటంటే, తను వెళ్లే లోపలే నేను మొత్తం వాట్సాప్ లిస్ట్ పంపించేస్తాను. జస్ట్ ఇన్ కేస్ లైక్ యూనో
0: జస్ట్ ఇన్ కేస్ చూసుకుంటారు ఏమి తేవాలో కంటే ఏమి తేకూడదో లిస్ట్ కూడా పంపిస్తారా బికాజ్ చాలా ఇంపార్టెంట్ అందరూ కాస్కో వెళ్తే ఇంకా అనమాట అసలు హోర్డింగ్ చేసేస్తుంటాం మనము
1: జనరల్ గా అది మనము వాడతామా లేదా అని కాదు ఏదన్నా ఒకసారి డీల్ ఉందా కూపన్ ఉందా అని బట్టి కూడా ఒకసారి చూసేస్తాము
0: అవసరమైనా లేకపోయినా పడుంటుంది అని తీసుకొచ్చేస్తాం అనమాట అలా మగవాళ్ళు ఎక్కువ చేస్తారనేసి మనకి ఇదండి చరిత్రలో చెప్తున్నారనమాట ఆ చరిత్ర ఎంత నిజమో మనకి చిమ్మి పడేసేద్దామా అనేది తెలియదు కానీ ఇక్కడైతే మగవాళ్ళు ఎక్కువ హోర్డింగ్ చేస్తారు ఆడవాళ్ల కంటే అనేసి అని చెప్తుంది
1: నార్మల్ గ్రాసరీస్ కంటే కూడా కాస్కో ఐ ఫీల్ మోర్ అండి
0: అందరింట్లో ఇంటింటి రామాయణం అది అందరింట్లో అలానే ఉంటుంది తీసుకొచ్చి కొన్ని డేట్స్ అయిపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఇది మన అసలు అని అనుకుంటాం కొన్ని కొన్ని గుర్తు కూడా ఉండవు ఉన్నాయి కూడా తెలియక మనం మళ్ళీ కొనుక్కొని వస్తాం అరే ఇది ఉంది కదా మనం ఇది కూడా దిస్ హ్యాపెన్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ వండర్ఫుల్ టైమ్ అండ్ మీరు అన్న పాట ఇప్పుడు నేను వినిపించబోతున్నాను
1: Oh, sure. Thank you.
0: Thank you.
1: Yeah, sure. Thank you. Bye.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Cousin Hill, Frisco, Flower Mouth, South Lake and many more. Swadeshi, because originals never fade. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. సో మనం ఇవాళ ఏంటంటే మన చిట్టి బుర్రలో ఉన్న చిట్టి మెమరీస్ అండ్ ఎన్ని విషయాలు మనకి గుర్తుంటాయి, ఎలా మర్చిపోతున్నాం, ఎందుకు మర్చిపోతున్నాము, ఆడవాళ్ళు ఎక్కడ మర్చిపోతుంటారా, మగవాళ్ళు ఎక్కడ మర్చిపోతుంటారా, అనిమల్ లో కూడా బాగా మెమరీ పవర్ ఉంటుందా లేదా, వీటి గురించి మాట్లాడుతున్నాం అనమాట. అసలు మెమరీ అంటే గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ని గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అనుకోండి, బట్ చాలా విషయాలు గుర్తుంటేనే బాగుంటాయి. బట్ ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ ని బట్టి మనం ఎన్నో విషయాలు అలా తెలియకుండానే మర్చిపోతుంటాం. అంటే మనలో చాలా మందికి అవుతుంటుంది, కాల్ రింగ్ అవుతుంటుంది, ఫోన్ చేస్తాము కానీ ఎవరికి రింగ్ వెళ్ళిందా అనేది మర్చిపోతాం. ఎందుకంటే ఆ టైంలో బహుశా డెఫినెట్ గా బహుశా మీరేంటంటే డెఫినెట్ గా బహుశా ఇదే బాగుంది, డెఫినెట్ గా ఏంటంటే మీరు ఏదో వేరే పని చిట్టి బుర్రలో ఆలోచిస్తూ ఉన్నారు కాబోలు, అందుకని ఆ బుర్రకి గుర్తుండదు ఎవరికి కాల్ చేశామన్నది, రిజిస్టర్ అవ్వదు కదా. అలాగే ఇప్పుడు ఓటీటీ మీద ఎన్నో సినిమాలు చూస్తారు కదా, ఎవరికైనా చెప్పామంటే ఏం సినిమాలు చూసామంటే బోల్డన్ని చూసాం కానీ సినిమా పేరు గుర్తులేదు, సినిమాలో స్టోరీ కూడా గుర్తులేదు. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది, థియేటర్కి వెళ్లి ఫ్యామిలీతో పాటు మనం ఒక వీకెండ్ లేకపోతే ఎప్పుడో అందరు చక్కగా రెడీ అయ్యి వెళ్లేవాళ్ళం. ఆ సినిమా ఇప్పటికీ కూడా స్టోరీ చెప్పాలంటే చెప్పేస్తారనమాట, గుర్తుండిపోతుంది, బికాస్ బ్రెయిన్ లో ఆ మెమరీ అలా రిజిస్టర్ అయిపోయింది. మనకి చిన్ననాటి విషయాలు ఎంతో మందికి ఎన్నో గుర్తుంటాయి, కానీ నిన్నేం జరిగిందో చెప్పాలి అంటే గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే డెఫినెట్ గా మన చిట్టి బుర్ర ఆ విషయాన్ని అంత పెద్దగా క్యాప్చర్ చేసుకోలేదు. కానీ చిన్నప్పుడు ఏ గ్యాడ్జెట్స్ లేకుండా సింప్లిసిటీలో మనం స్పెండ్ చేసిన టైం ఉంటుందే, అది మనందరికీ గుర్తుంటుంది. సో వెల్కమ్ బ్యాక్ అగైన్ టు రేడియో సురభి, సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. మీరు వినొచ్చేది మండే టు ఫ్రైడే 4 to 7 PM అండ్ ట్యూస్డేస్ వెనస్డేస్ నేను అంటే ఆర్జే కల్పన మీ తోడుంటాను 8 వరకు 4 to 7 PM అనమాట. అయితే ట్రివియా క్వశ్చన్స్ ఆడబోతున్నాను. ఆల్రెడీ ఒక ఏం సందేహం లేదు, ఏం పాట ఏం సినిమా అని చెప్పాను కదా, అది పాట కూడా వేసేసాను. ఆ తర్వాత యూజువల్ గా నేను మెమరీ గేమ్ లో మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను అండ్ ఆ వర్డ్స్ ని కొన్ని తీసేస్తాను, తర్వాత మీరు చెప్పాలి ఏ వర్డ్ మిస్సింగ్ ఉంటుంది అవన్నీ కూడా, అవి కూడా ఆడదాము. బట్ రైట్ నా ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది కాబట్టి ఆ పాట వినేసేద్దాము అండ్ తర్వాత ఒక కామెడీ క్లిప్పింగ్ కూడా ఉందనమాట, అది కూడా వినేసేసిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ద గేమ్. సో ఇప్పుడు మనకి పెద్ద మూవీ నుంచి శ్రియా ఒక పాట రిక్వెస్ట్ చేసింది. సో శ్రియా, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ ఫ్రమ్ మూవీ పెద్దీ.

0: ఓకే, శ్రేయ ఈ పాట ఎంజాయ్ చేసింది అనుకుంటున్నాను. శ్రేయతో పాటు మన శ్రోతలు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఉన్న పాటని పెద్ద మూవీ నుంచి విన్నారు. అండ్ నౌ బ్యాక్ టు, నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను. మీరు ఆ క్లిప్పింగ్ విన్న తర్వాత సినిమా పేరు ఏంటో చెప్పాలి. ఆ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఒక కొన్ని వర్డ్స్ చెప్తాను. ఆ వర్డ్స్ ఏంటంటే లైన్ వైజ్ నేను చదువుతాను. ఆల్ యూ హావ్ టు రిమెంబర్ ఇస్ అదే ఆర్డర్ లో చెప్పినా పర్వాలేదు, లేకపోతే అటు ఇటు చేసినా చెప్పినా పర్వాలేదు, కానీ ఆ వర్డ్స్ అన్ని చెప్పాలన్నమాట మీరు. ఓకే, బట్ దానికంటే ముందర లెట్ మీ ప్లే దిస్ క్లిప్పింగ్. విని తర్వాత సినిమా పేరు ఏమిటో చెప్పాలి. హియర్ వి గో.
1: సీతారాముడు తాడు బంగారం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి బీధులు పట్టుకుపోతే నేనేం కాను, ఇల్లేం కాను.
2: అంటే సేవల ఇప్పుడు అది
1: నోరు ముయ్యండి. ఏ పంటో ఉద్యోగం అయినా చెయ్యండి, నువ్వు 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా, కథలు చెప్తానంటూ పైచ పోయాసాలేస్తారు. ఇంత ఆయనకు మనం 6 బాకీ ఉన్నాం, గుర్తుందా?
2: ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో తర్వాత సినిమా తీస్తానని, దానికో కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలేదు, చావాలి. బావగారు, మీ పెళ్ళైన 15 మా అక్కని చూసి పెడదామని పొరపాటు భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో బోధనలు చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాధాల బాక మాట్లాడితే ఆసనం సవరు బాబు. మీరేమీ అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాబాలు, పోతా నేను, పోతా బాబాలు, పోతా.
0: ఆయనట్టు వెళ్ళిపోయారు, మీరు ఇటు వచ్చేసేయండి. అదే మీ శ్రోతలు ఎవరితో ఉన్నారో మన శ్రోతలు కాల్ చేసి వచ్చేసేయండి. ఆయన అక్కడ ఆసనాలు వేయలేక కష్టపడి వెళ్లారు. మరి పెళ్లి చేసుకునే కొన్ని కొన్ని తప్పవన్నమాట. బావగారితో కూడా, బావగారితో ఉన్న నేచర్తో కూడా పడుతున్నాలన్నమాట. అండ్ అసలు మామూలుగా ఇష్టమై చేసుకుంటే డ్రమ్ లో కనిపిస్తారు, ఇష్టం లేకుండా కనిపిస్తే నేమో లోయలో కనిపిస్తారు. పెళ్లి చేసుకోకపోతే అలే చేసుకోలేదా అని అనుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకున్నామా అని అంటారు. టైం మారింది, కాలం మారింది, అండ్ ఇప్పుడు ఏంటంటే జరిగే విషయాలు కూడా అలాగే మారుతున్నాయి అనమాట. కమింగ్ బ్యాక్, ఇప్పుడు మీరు విన్న క్లిప్పింగ్ ఏ సినిమాలోది తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966. అండ్ ఇప్పుడు మీకు నేను ఒక 15 ఇస్తున్నాను. ఇలాంటి గేమ్ యాక్చువల్లీ మీరు కిటీ పార్టీలో కానివ్వండి, మామూలుగా ఈవినింగ్ టైంలో మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానివ్వండి ఆడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా ఇలాంటి గేమ్స్ మెమరీని కొంచెం షార్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకా ఎన్నో గేమ్స్ ఆడొచ్చండి, బోర్డ్ గేమ్స్ అయినా సుడుకో అయినా ఇవన్నీ ఆడొచ్చు. సో ఇప్పుడు నేను ఇచ్చే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్లు చెప్పినా పర్వాలేదు, లేదంటే అటు ఇటుగా మొత్తం 15 అలాగే అప్ప చెప్పినా పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ రౌండ్ లో ఏంటంటే కొన్ని వర్డ్స్ తీసేస్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ వర్డ్స్ తీసేసాను అనేది. బట్ నౌ రిమెంబర్ ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, బ్లాంకెట్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, రివర్, మిర్రర్, డ్రాగన్, క్యాండిల్, పిల్లో, బెలూన్, క్యాసిల్. ఇది 15 సో మీలో ఎవరైనా గుర్తుపెట్టుకుంటే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. మా స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి.

0: వస్తానంటే నేనొద్దంటానా. సినిమా నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ కిరణ్ గారు కాల్ చేసి ట్రై చేశారు 15 వర్డ్స్ చెప్పడానికి, కానీ 15 లో 9 వర్డ్సే చెప్పగలిగారు, తర్వాత కొన్ని మర్చిపోయారు. అయితే కిరణ్ గారితో పాటు మిగతా వాళ్ళకి కూడా మరొకసారి వర్డ్స్ చెప్పేస్తున్నాను, గుర్తు పెట్టుకుని చెప్పేసేయండి. ఈ 15 వర్డ్లు ఆర్డర్లో చెప్పినా పర్వాలేదు, అటు ఇటు అయినా చెప్పినా పర్వాలేదు, బట్ 15 వర్డ్స్ మీరు గుర్తు పెట్టుకుని చెప్పాలి. మీ చిట్టి బుర్రలో ఎన్ని వర్డ్స్ గుర్తుంటాయో చూద్దాము. మొదట ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, బ్లాంకెట్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, రివర్, మిర్రర్, డ్రాగన్, క్యాండిల్, పిల్లో, బెలూన్, క్యాసిల్. రాసి పెట్టుకుంటే బాగానే ఈజీగా ఉంటుంది, కానీ అలా మామూలుగా జస్ట్ విని గుర్తు పెట్టుకోవాలంటే కొంతమందికి కష్టమే, కానీ ఎంతమంది కష్టం కాకుండా గుర్తుపెట్టుకుని కాల్ చేసి చెప్తారో చూద్దాము. అట్ 9726361966 మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇందులో మరొకసారి చెప్పబోతున్నాను అబౌట్ అడియార్ ఆనంద్ భవన్ అంటే ఏ టు బి. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో కూడుకున్న ఈ ఏ టు బి మనకి ఇప్పుడు లిటిల్ ఎల్మ్ లో అంట్రెస్కోలో ఉంది. అండ్ వాళ్ల దగ్గర ఏంటంటే మన కూరలో వంటలో కావాల్సిన ఇన్స్టంట్ మిక్సెసే కానివ్వండి, పొళ్లే కానివ్వండి, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి వాళ్ళ దగ్గర. వీటితో పాటు ఫ్లఫీ రాగి ఇడ్లీ అండ్ టాంజీ గోంగూర రైస్. యూ కెన్ ఎంజాయ్ ది ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ అట్ ఏ టు బి. This is at Frisco and Little Elm. Of course, you can visit their website, which is a2btexas.com, or call them at 214-872-2345. Also, life can change in an instant, but your health coverage does not have to. Lost your job or insurance? Do not worry, because SNR Insurance is here to help you find an affordable coverage for you and your family, quickly and stress-free. From health to travel, dental to vision and life insurance, they have it all. They will cover you. That is SNR Insurance. ఇప్పుడు ఇంకొక కామెడీ క్లిప్పింగ్ వినిపిస్తున్నానండి, వినేసేయండి. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఆ ట్రివియా క్వశ్చన్ తో పాటు ఇది కూడా అనమాట, ఇన్ అడిషన్, ఇది ఏ సినిమాలోది క్లిప్పింగ్ అనమాట.
1: ఏ మాట కామాట చెప్పుకోవాలమ్మా, రోజు కంటే ఈ రోజు కాఫీ అద్భుతంగా ఉంది.
2: పెట్టింది నేనే అంకుల్. ఏ కాఫీ మింగుడు పట్టలేదా?
1: లేదురా, మ్యాటర్ మింగుడు పట్టలేదు.
3: నా బుజ్జి నాన్న సరిగ్గా కాఫీ తాగడమే రాదు, కాఫీ పెట్టేంత ఎదిగిపోయాడు. నా కొడుకు ఎంత ఎడ్యుకేటెడ్ అయిపోయాడు చూడు.
1: ఎడ్యుకేటెడ్
4: కాదా మరి?
2: మీరుండ నాన్న. అంకుల్ మీకు ఇప్పుడు ఏం టిఫిన్ కావాలో చెప్పండి.
1: టిఫిన్ ఆ టచ్ కూడా ఇస్తావా?
2: ఒక టచ్ ఏంటి అంకుల్, చాలా అటాచ్మెంట్స్ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ గురించి ఆలోచిద్దాం, లంచ్ చేస్తూ డిన్నర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందు ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి.
1: సరే ఉప్మా చేసే.
2: ఉప్మానా? ఉత్తుప్మా ఏం బాగుంటుందమ్మా.
0: ఇలాంటి ఉప్మాతో పాటు ఇంకా ఎన్నో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ టు లంచ్, లంచ్ టు డిన్నర్ ఇలాంటివి అథెంటిక్ టేస్ట్ కోసం యూ కెన్ హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ రెస్టారెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ లొకేషన్ తప్పకుండా ఉంది, హిల్ టాప్ లొకేషన్ లో ఉంది కాబట్టి. వీటితో పాటు ప్యాటియో సిట్టింగ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా చిల్లవచ్చు. ఇదే కాకుండా ఇందాక మన గోపిచంద్ అన్నట్టు, అంటే నేను ఒక క్లూ ఇస్తున్నాను గోపిచంద్ డైలాగ్ కాబట్టి మీరు వాయిస్ గుర్తుపట్టే ఉంటారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, లంచ్ టు డిన్నర్ ప్రతి స్నాక్ లో పర్ఫెక్ట్ బైట్, ఒథెంటిక్ బైట్ టేస్ట్ గ్యారంటీ అని అంటున్నారు మైత్రీస్ రెస్టారెంట్. ఇదే కాకుండా ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. సో ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోండి అక్కడ ఇవాళ్ళి అండ్ ఎంజాయ్ చేయండి వాళ్ళ టేస్ట్, బికాస్ వాళ్ళు గ్యారంటీ చెప్తున్నారు ప్రతి బైట్ లో. నౌ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. అయితే ఇప్పుడు మీరు ఈ విన్న గోపిచంద్ డైలాగ్ అలాంగ్ విత్ బ్రహ్మానందం గారు సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966.

0: సమ్మక్క సారక్క. యాక్చువల్లీ మనకి ఇండియాలో ఏంటంటే ఈ జాతర చాలా ఇష్టంగా జరుపుకుంటారు. మేడారంలో అయితే ఇంకా చాలా బాగా జరుపుకుంటారు. యూజువల్ గా జనవరి టైంలో అలా ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఈ పాట మనకి రిక్వెస్ట్ చేశారు కృష్ణ గారు. సో కృష్ణ గారు ఈ పాట మీరు ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారు. కృష్ణ గారితో పాటు ఇప్పుడు మనకి విజయ్ గారు ఆన్ ఎయిర్ ఉన్నారు. హాయ్ విజయ్ గారు, హ్యాపీ ట్యూస్డే, ఎలా ఉన్నారు?
1: I'm doing
0: wonderful అండి, వండర్ఫుల్. అండ్ ఐ రిమెంబర్ ఒకసారి ఎప్పుడు లాస్ట్ మీతో మాట్లాడినప్పుడు మీకు ఈ గేమ్ చాలా ఇష్టం, ఎందుకంటే మీరు కూడా స్కూల్లో ఈ గేమ్ ఆడేవాళ్ళని చెప్పారు కదా. సో మీకు ఈ 15 వర్డ్స్ గుర్తున్నాయా లేదో చూద్దాము. ఎన్ని వర్డ్స్ చెప్తారు, ఇన్ ఆర్డర్ లోనో లేకపోతే అటు ఇటు చేసినా చెప్పారో లేదు. సో చెప్పండి.
1: మీరు ఇప్పుడు మాట్లాడేది కన్ఫ్యూజ్ చేస్తారు.
0: కాస్త కూడా ఎత్తేసాను అనమాట, కొంచెం మర్చిపోతారేమో. చూద్దాం.
1: ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, బ్లాంకెట్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, తర్వాత మర్చిపోయా, డ్రాగన్, క్యాండిల్, పిల్లో, బెలూన్, క్యాజల్.
0: వండర్ఫుల్. అయితే మీరు 13 వర్డ్స్ చెప్పారు, ఒక పని చేద్దాము. రెండు వర్డ్స్ మర్చిపోయారు. అయితే మన మిగతా శ్రోతలు ఏదైతే వింటున్నారు వాళ్ళకి ఆ రెండు వర్డ్స్ గుర్తులు ఏదో చూద్దామన్నమాట. బట్ చక్కగా చెప్పారండి, బాగానే. యాక్చువల్లీ ఆర్డర్ లో చెప్పారు, ఆ మిగతా రెండు ఏదైతే మర్చిపోయారు అది ఆర్డర్ లోనే మర్చిపోయారు. నో ప్రాబ్లం. 9 and 10 మర్చిపోయారు,
1: మిగతా పెన్సిల్ పిజ్జా, తర్వాత
0: ఎయిట్ వరకు బాగా చెప్పారు. తర్వాత 10 నుంచి 15 వరకు బాగా చెప్పారు. 8 and 9 మర్చిపోయారు. సో మిగతా శ్రోతలు వింటున్నారు కదా, 8 and 9 విజయ్ గారు ఏదైతే మర్చిపోయారు అని మీరు చెప్పాలి. అయితే అయితే మన మెమరీ గేమ్ గురించి వస్తాయండి. అయినా మీరైతే ఇది నిజంగా చెప్పాలంటే మీకు మార్క్స్ వేసేసే వచ్చు. అయితే ఎప్పుడన్నా మీ ఆవిడ అన్నారా అమ్మ విజయ్ గారికి విషయాలు చెప్పొద్దు అని భక్తులుగా గుర్తు పెట్టుకుంటారు ఆవిడ చీరలు
1: అంటే
0: సీక్రెట్ గురించి కాదు, ఆవిడ షాపింగ్ గురించి. ఒకవేళ ఆవిడ షాపింగ్ చేయడం ఇష్టం.
2: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.

అండ్ స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. నేను మీ మాటగారి ఆర్జే కల్పన, కేజీఎఫ్ కల్పన, కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ ఇన్ షార్ట్ కేజీఎఫ్. అయితే మనం బ్రేక్ కి అటుపక్క విజయ్ గారితో మాట్లాడుతూ, విజయ్ గారు 15 వర్డ్స్ లో 13 వర్డ్స్ ఆర్డర్ లోనే చెప్పారు, కానీ మధ్యలో 2 వర్డ్స్ ఏదైతే మర్చిపోయారో. తర్వాత సీను గారు కాల్ చేసి చెప్పారు అందులో ఒక వర్డ్ మాత్రం రివర్ అని ఆయన గుర్తుపెట్టుకున్నారు. కానీ తర్వాత విజయ్ గారు మిగతా ఆ 2 వర్డ్స్ అయితే మర్చిపోయారు, అవి కూడా చెప్పేశారు, విచ్ వాజ్ రివర్ అండ్ మిర్రర్. సో దాట్స్ రైట్ విజయ్ గారు, బాగానే గుర్తుపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరి మా శ్రోతలు ఏంటంటే అవే వర్డ్స్ ని మీరు కూడా చక్కచక్క చెప్పేయగలరు, మెల్లిగా చెప్పేయగలరు, చూద్దాము మీ మెమరీ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూద్దాము. సో మరొకసారి మీరు ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ట్యూనియన్ అయి ఉంటే, ఆ 15 వర్డ్స్ ఏంటంటే ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, బ్లాంకెట్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, రివర్, మిర్రర్, డ్రాగన్, క్యాండిల్, పిలో, బెలూన్, క్యాసిల్. ఇది 15 వర్డ్స్. 15 వర్డ్స్ ని మీలో ఎంతమంది ఎన్ని గుర్తు పెట్టుకుని చెప్తారో చూద్దాము. మా స్టూడియో నంబర్ 9726361966. అయితే మన లాస్ట్ సెగ్మెంట్ లో నేను ఒక 2 క్లిప్పింగ్స్ ప్లే చేశాను కదా, ఆ ఆన్సర్ కూడా వచ్చేసింది. ఒకటేమో వివాహ భోజనము, మన శృతి వీరభద్రరావు ఉంటారు కదా, ఆయన సినిమాలు అంటే దాంతోపాటు మన పావుల శ్యామల అండ్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, ఆ సినిమా నుంచి క్లిప్పింగ్ అనమాట. ఆన్సర్ చెప్పారు మనకి శిరీష గారు. శిరీష థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకొకటి ఏదైతే చెప్పానో దాని ఆన్సర్ రాలేదు ఇంకా, అందులో గోపీచంద్ అండ్ బ్రహ్మానంద్ గారి డైలాగ్. పక్కన జయసుధ గారు కూడా ఉన్నారు. మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. విజయ్ గారు, సీను గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, మొదట విజయ్ గారి పాట వినిపించేస్తాను, ఆ తర్వాత సీను గారి పాట బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేస్తాను. సో అష్టాచమ్మ మూవీ నుంచి విందాం అనుకున్నారు విజయ్ గారు. ఈ పాట మీకోసం ఆన్ ద ఎయిర్ వేవ్స్ 107.9 FM HD3. లెట్స్ ఎంజాయ్.

ఓకే, ఈ సినిమాలో ఆడియో అంత చక్కగా రావట్లేదు. లెట్ మీ గెట్ అనదర్ సాంగ్, ఎందుకంటే ఆడియో అంత బాగాలేదు, విన్నా మనం అంత ఎంజాయ్ చేయలేము. కాబట్టి లెట్ మీ ఫైండ్ అవుట్ ఇంకొక పాట ఏదన్నా చక్కటి ఉంటే ఇదే సినిమాలో పాట ప్లే చేసేస్తాను మీకోసం. సమ్ టైమ్స్ టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బట్ నెవర్ మైండ్, మనకి జస్ట్ క్లిక్ ఆఫ్ అ బటన్ కదా, అటు తీసి ఇటు వేసేస్తే ఐఎమ్ అస్యూమింగ్ ఇది బాగానే వస్తుంది అనుకుంటున్నాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్.

0: Okay. So, coming back to the point, asalu question mali still on and mata. Bharya bhartala madhyalo, ammai abbai madhyalo, asalu memory power yavarki ekku untundi. అంటే విషయాలు బట్టి ఇందాక నేను చెప్పాను కదా, మామూలుగా అమ్మాయిలు అయితే ప్రతి విషయం రికార్డ్ చేసుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. పూసకు వచ్చినట్టు ఏంటంటే అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. కానీ మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి, వాళ్ళు కూడా కొన్ని విషయాలు బాగానే గుర్తుంటాయి. అయితే ఇందాక మనకు కాలర్ ఆఫర్ ఏం చెప్పారంటే, భార్య భర్త మధ్యలో పెళ్లైన కొత్తలో కొంచెం మేబీ ఫస్ట్ 3 ఇయర్స్ టైమ్ లో ఏంటంటే ఆయన గొడవల గురించి ఆడవాళ్ల కంటే ఆర్ మేబీ ఆడవాళ్ళకి కూడా గుర్తుంటాయి, కానీ మగవాళ్ళకి కూడా గుర్తుంటాయి. అప్పుడు మీ వాళ్ళు ఈ కట్నం పెట్టలేదు, ఈ ఫంక్షన్ కి రాలేదు, అప్పుడు ఇలా అన్నారు, ఆడపడిచి ఇలా అంది, తోటికొడలు నవ్వింది, ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా. అవి గుర్తు పెట్టుకునే విషయాలు ఏంటంటే ఆడవాళ్ల కంటే బహుశా మగవాళ్ళే గుర్తు పెట్టుకుంటున్నారేమో అని అనుకుంటారు. ఇంకా పిచ్చికర పరాకాష్ఠం వెళ్లాలనంటే ఏంటంటే ప్రతి విషయం ఏంటంటే డేట్ టైమ్ సిచ్యువేషన్ తో సహా మరి దిద్ది మరి చెప్పేశారనమాట, అదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసి అని అంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఏమి గుర్తు పెట్టదలుచుకున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ మెమరీ పవర్ లో చూస్తే గనుక మనకి ఇప్పుడు మన చేతిలో ఏంటంటే మన ఎప్పుడో దేవుడిని ఎవరో కోరుకొని ఉంటారు, ఎవరో దేవుడా నాకు నా చేతికి ఒకటి ఒక గ్యాజెట్ ఇచ్చేసేవా, లేకపోతే ఒక అద్భుతం చేసేసాయి, ప్రపంచమంతా నా చేతిలోనే ఉండాలి అని అనగానే దేవుడు ఇలా తథాస్తు అనేసరికి మన చేతిలో ఫోన్ పెట్టేశారు. ఇంకేముంది, ఫోన్ పెట్టేస్తే మన పొద్దులు లేవంగానే మనం దేవుడిని చూసినా చూడకపోయినా ఫోన్ తప్పకుండా చూస్తాం. ఆ ఫోన్ లోనే దేవుడు మనం హోమ్ పేజ్ కూడా పెట్టేసుకుంటాం అనమాట, అక్కడే దండం పెట్టేసుకుంటాం, మళ్ళీ దేవుడు గది వరకు నడుచుకుంటే వెళ్తామా అనేసి. కాంటాక్ట్ లిస్ట్ లో బోల్డ్ అంత మంది ఉంటారు, ఒకళ్ళ ఫోన్ నెంబర్ మనకి నోటికి గుర్తుండదు. విషయాలు చాలా జరుగుతుంటాయి, ఒక్కటి గుర్తుండదు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. అలా ఏంటంటే స్మార్ట్ ఫోన్ వచ్చాక మన స్మార్ట్ బుర్ర ఇలా ఉష్కాకి అయిపోయింది అనమాట, విషయాలు గుర్తుండకుండా ఉండిపోయాయి. ఓకే, అయితే ఇప్పటి వరకు మనకి గోపీచంద్ అండ్ బ్రహ్మానందం గారు అండ్ తనతో పాటు పక్కన జయసుధ గారు కూడా ఉన్నారు. క్లూ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఆన్సర్ రాలేదు. సో లెట్ మీ గివ్ అనదర్ ఛాన్స్ టు ది లిసనర్స్ హూ హావ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్. ఈ క్లిప్పింగ్ విన్నాక సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయచ్చు ఏ సినిమాది. ఆ తర్వాత శ్రీను గారు అయితే పాట రిక్వెస్ట్ చేశారో ఆ పాట ప్లే చేస్తాను. బట్ ఈ లోపల లెట్ మీ ప్లే దిస్ క్లిప్పింగ్ ఫర్ యూ ఆల్.
1: ఓహో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమ్మా, రోజు కంటే ఈ రోజు కాఫీ అద్భుతంగా ఉంది.
2: పెట్టింది నేనే అంకుల్. ఏ కాఫీ మింగుడు పట్టం లేదా?
1: లేదురా, మ్యాటర్ మింగుడు పట్టలేదు.
3: నా బుజ్జి నాన్న సరిగ్గా కాఫీ తాగడమే రాదు, కాఫీ పెట్టేంత ఎదిగిపోయాడు. నా కొడుకు ఎంత ఎడ్యుకేటెడ్ అయిపోయాడు చూడు.
1: ఎడ్యుకేటెడ్
4: కాదా మరి?
2: మీరుండ నాన్న. అంకుల్ మీకు ఇప్పుడు ఏం టిఫిన్ కావాలో చెప్పండి.
1: టిఫిన్ ఆ టచ్ కూడా ఇస్తావా?
2: ఒక టచ్ ఏంటి అంకుల్, చాలా అటాచ్మెంట్స్ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ గురించి ఆలోచిద్దాం, లంచ్ చేస్తూ డిన్నర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందు ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి.
1: సరే ఉప్మా చేసే.
2: ఉప్మానా? ఉత్తుప్మా ఏం బాగుంటుందమ్మా. ఉప్మాతో పాటు పెసరట్టు, అల్లపు చట్నీ, డ్రెస్సింగ్ విత్ కొత్తిమీర అయితే సూపర్ గా ఉంటుంది.
4: ఏమిటంత షాక్ అయిపోయావు?
1: 2012లో యుగాంతం వస్తుంటే ఏంటి అనుకున్నాను? ఛాయలు ఇప్పుడే కనపడుతున్నాయి.
2: జోకులు ఇక్కడ అంకుల్, మీరు మరీనో.
0: అలవాటు లేని వాళ్ళు అలా కొత్త విషయాలు పనులు చేస్తుంటే కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుందన్నమాట. మరి మధ్య ఇలాగే కొన్ని పదాలు ఉంటాయి కదా, అది ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే బాగుంటుంది. ఇలాగే డ్రైవ్ చేసి వెళ్తుంటే మెల్లిగా డ్రైవ్ చేసాను, పక్కన మా అమ్మాయి ఉంది. వెళ్తూ ఉంటే మామూలుగా మనం ఏమంటాము, ఎక్కడికైనా వెళ్తున్నారనంటే ఏంటి ఇంత మెల్లిగా వెళ్తున్నాము అని అంటారు. ఇంకొంతమంది అయితే ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు చెప్తుంటారు అనమాట, ఏం చీమ చేస్తున్నా డ్రైవ్ చేస్తున్నావా అని అంటుంటారు. అయితే మా అమ్మాయి పక్కన కూర్చొని, మమ్మీ ఐ గోయింగ్ టు ఎ వెడ్డింగ్ అని అంది. నేనన్న అంటే నేను ఎవరి వెడ్డింగ్ కి వెళ్ళట్లేదు అనేసి నేను ఆలోచిస్తానన్న, బుర్రగొక్కున్నాను అనమాట, ఎందుకు అలా అంటుంది అనేసి. సో తను చెప్పాల్సిందంటే పెళ్లికి వెళ్తున్నావా అని. మామూలుగా స్లోగా వెళ్తుంటే మనం యూజువల్గా అంటామంటే ఏంటి పెళ్లికి వెళ్తున్నావా, పెళ్లి నడక నడుస్తున్నావా అని అంటారు కదా. సో అలా తను దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసి, అమ్మ ఐ గోయింగ్ ఫర్ వెడ్డింగ్ అని అంది. సో నేను నిజంగా వెడ్డింగ్ వెళ్ళట్లేదు, నేను ఇంకా చీర కూడా వేసుకోలేదు, రెడీ అవ్వలేదు, ఎందుకు అలా అంది అనేసి నా బుర్ర అట ఆలోచించింది. బట్ అందుకని కొన్ని కొన్ని పదాలు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే బాగుంటాయి, అదేదో దెప్పినట్టుగా ఉన్నా కూడా సెటైర్ వేసినట్టున్నా కూడా బాగుంటాయి, దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేస్తే అర్థం కాదనమాట. బట్ ఇప్పుడు ఇక్కడ ఇలాగే బ్రహ్మానందం గారికి ఉప్మా చేసి పెడతానంటున్నారు గోపిచంద్ గారు. ఏ సినిమాలో? 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ Texas Scholastic Cricket Board Championship. For the first time in the United States, high school cricket has found its home in Texas. ఫాలో ద టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th నుంచి July 27th వరకు అట్ ద ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్స్ ఆర్ హియర్. సో ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ గో టు TSCB, అగైన్ ఇట్స్ TSCB.cricket. ఆల్సో శ్రీకృష్ణ విలాస్ ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ దేర్ సిగ్నేచర్ థాలి ఇన్ ద మోర్ ఇమర్సివ్ వే. From the moment you walk in, you're welcomed the traditional way with a refreshing welcome drink, and then begins a beautiful curated dining journey. Whether it's the weekday or the weekend bhojanam ivanni kuda endante every dish is served live, fresh and straight to your table, bringing you the warmth of the home style traditional with restaurant perfection. That is Sri Krishna Vilas, located at 13215 Main Street, Frisco, Texas. Again, that is Sri Krishna Vilas. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ ఫైనలీ ఇందాక సీను గారు ఏదైతే పాట రిక్వెస్ట్ చేశారో ఆయన ఏమన్నారంటే 90s లో ఉన్న చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారిని, నాగార్జున గారిని, బాలకృష్ణ గారు కానీ ఎవరి పాట అయినా వేయండి అని అన్నారు. సో సీను గారు, నేను వెంకటేష్ గారి పాట ఎంచుకున్నాను, హోప్ యూ గోయింగ్ టు లైక్ ఇట్. 90s లో పాట ఇది, క్షణక్షణం ఊగనిచ్చి హియర్ వి గో ఫర్ యూ.

రక్షణ మూవీ నుంచి వినేశారు. అండ్ ఇందులో లాస్ట్ లో ఏదైతే క్లిప్పింగ్ అంటే నేను చూసాను, మీరు విన్నారు, తర్వాత మీరు తర్వాత చూడొచ్చు అనుకోండి యూట్యూబ్ లో ఓటీటీలో. లాస్ట్ క్లిప్పింగ్ లో ఎవరైతే వాళ్ళు బ్లాక్ అటైర్ వేసుకుని వెంకటేష్ అండ్ శ్రీదేవి నటించారో అందులో వాళ్ళిద్దరి కొరియోగ్రాఫ్ చేశారని అన్నారు. I don't know how true it is, but of course chaala baa sync lo unnaru and baa chesaru dancer. Obviously Sridevi gar ante vaani chakaga dance chestaru kada. So Sini garu, I hope you enjoy the song. And alage manaki answer athe vachesindi indaka clipping edaithe play chesano Brahmanandam garidi, Gopi Chand and pakkana Jesudha gar kuda unnaru kada, vallamma wanted cinema nichi విన్నారు. అందులో ఏంటంటే అతని పేరు రామ్ బాబు, ఆయన ఏదైతే మామూలుగా వండి పెడతానని అంటున్నారు కదా, ఉప్మా గానీ కాఫీ చేస్తే. అసలు పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు ఏదో ఒకటి కుకింగ్ టాలెంట్ చూపిద్దామని అనుకుంటుంటారు యూట్యూబ్ లో చూసి అవన్నీ అక్కడిక్కడ. ఇదివరకు అయితే బుక్స్ ఉండేవి, బుక్స్ చూసి మనము కొత్త కొత్త వంటలన్నీ ప్రయోగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి యూట్యూబ్ లో చూసి వాళ్ళు ప్రిసైజ్ గా వాళ్ళు ఏం చెప్పారో, పించ్ సాల్ట్ అంటే పించ్ సాల్ట్ మాత్రమే వేస్తారు. ఆ తర్వాత కిచెన్ ఉంటుందండి, ఒక లోతున ఉంటుంది, అది వేరే సంగతి గానీ. బట్ సమ్మర్ హాలిడేస్ లో ఒకవేళ మీ పిల్లలు వచ్చి ఇలాగే మేము ఏమైనా చేస్తాము వంట ట్రై చేస్తామంటే చేయనివ్వండి, బికాస్ దట్స్ హౌ దే లర్న్ కదా. ఏవైనా మనం వద్దు కిచెన్ క్లీన్ చేసుకోవాలి అవి ఇవైనా మధ్యలో ఆపేస్తే పాపం వాళ్ళకి, వాళ్ళు అలా నేర్చుకోవాలంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి పిల్లలు జనరల్ గా ఇప్పుడు కొంతమంది అంటే హై స్కూల్కి వెళ్ళిన తర్వాత, హై స్కూల్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్ కి వెళ్లడమో డామ్స్ లో ఉండడమో గనక చేస్తారు కదా, అయితే వాళ్ళకి ఒక 7 హ్యాబిట్స్ మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి, నేర్పించాలని అంటారు బిఫోర్ దే మూవ్ అవుట్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ బెడ్ వాళ్ళు చేసుకుంటున్నారు లేదా చూసుకోవడము. అండ్ వాళ్ళు చిన్న చిన్న అంటే మనీ మేనేజ్మెంట్ ఉంది కదా, ఏమి కొంటున్నారు, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏమి చేసుకుంటున్నారు, అది వాళ్ళకు వచ్చిందా లేదా, అంటే షాప్ లోకి వెళ్లి క్యాష్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పండి ఎంత రిటర్న్ ఎంత వస్తుంది ఏమిటి, కొంచెం వాళ్ళకి ట్రూ సెన్స్ లో అలవాటు అవుతుంది. దెన్ ఎవరితోనైనా మాట్లాడాలి అని అనుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ తో అండ్ కాస్త కైండ్నెస్ తో మాట్లాడాలి. అంటే కాలేజ్ లో ఫ్రెండ్స్ తో ఉంటారు కదా, ఒకసారి తెలిసిన రూమ్మేట్స్ అయి ఉండొచ్చు, తెలియని రూమ్మేట్స్ అయి ఉండొచ్చు. సో కాస్త ఏంటంటే ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాలి అని అంటే కాస్త కైండ్నెస్ కూడా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలనుకోండి. సో ఒక చిన్న మామూలుగా వాళ్ళకి వంటలు ఒక 5 రకాల వంటలు ఏదైనా వచ్చినా చాలు, జస్ట్ బేసిక్ 5 మీల్స్ ఏదైతే వాళ్ళు మేనేజ్ చేసుకోగానే 5 మీల్స్ ఉంటాయి కదా, అవి చేసుకునే వాళ్ళకి టాలెంట్ ఉంటే చాలు. అండ్ లాండ్రీ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ లాండ్రీ వాళ్ళే చేసుకోవాలి. ఇవన్నీ ఈ సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళకి నేర్పించండి, మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటు అవుతుంది. చాలా మంది పిల్లలు చేస్తారు అనుకుంటా, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ కిడ్స్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ దెన్ దీస్ ఆర్ ది 7 హ్యాబిట్స్. ఒకటి వాళ్ళ బట్టలు వాళ్ళే ఫోల్డ్ చేసుకోవడము, వేకప్ ఎర్లీ వితౌట్ బీయింగ్ సెడ్, అండ్ మేనేజ్ దేర్ ఓన్ మనీ, అండ్ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కైండ్నెస్, అండ్ అట్లీస్ట్ ఇఫ్ దేర్ ఏబుల్ టు కుక్ 5 బేసిక్ మీల్స్, అండ్ ఆర్ దే డూయింగ్ దేర్ లాండ్రీ, చేస్తున్నారా మడత పెట్టేస్తున్నారా మళ్ళీ, అండ్ అంటే ఏదైనా విషయం వస్తే పానిక్ అవ్వకుండా సాల్వ్ చేయగలుగుతున్నారా, లేకపోతే స్ట్రెస్ అయ్యి ఎంగ్జైటీ అయిపోతా ఎంగ్జైటీ గా ఫీల్ అయ్యి అంటే కొంచెం స్ట్రెస్ అవుతారా, అది కూడా ఆలోచించండి, ప్రాక్టీస్ చేపించండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే స్టాండ్ అప్ ఫర్ వాట్స్ రైట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హార్డ్, బికాస్ దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్స్, బికాస్ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో ఏం వస్తాయో మనకి తెలియదు వాళ్ళకి తెలియదు.

తర్వాత సీను గారు విజయ్ గారు ఏం మిస్ అయ్యారో కాల్ చేసి చెప్పారు. బట్ లెట్ మీ గివ్ ఇట్ ట్రై లిసనర్స్, ఫర్ ఆల్ ఆఫ్ యూ, మీ మెమరీ ఎంత షార్ప్ ఉందో, ఎన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటున్నారో చెప్పాలంటే ఈ 15 ఐటమ్స్ ని సీక్వెన్స్ లో కానీ అటు ఇటు చేసి చెప్పేసేయచ్చు. అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద లిస్ట్ ఆఫ్ 15 వర్డ్స్. ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, బ్లాంకెట్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, రివర్, మిర్రర్, డ్రాగన్, క్యాండిల్, పిల్లో, బెలూన్, క్యాసిల్. ఈ 15 వర్డ్స్ ని మీలో ఎంతమంది గుర్తు పెట్టుకుని చెప్తారో చూద్దాము. అలాగే భార్య భర్త మధ్యలో ఎవరికి మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఒపీనియన్ కూడా షేర్ చేసేయచ్చు at 972-636-1966.

0: చెప్పమ్మా చెప్పమ్మా అనగానే మనకి గ్రీత ఆన్ ఎయిర్ వచ్చేసింది చెప్పడానికి ఆ వర్డ్స్. హాయ్ గ్రీత, యూర్ ఆన్ ఎయిర్ రైట్ నౌ. హలో, కెన్ యూ హియర్ మీ స్వీట్హార్ట్?
1: యా, హలో.
0: ఓకే, కెన్ యూ హియర్ మీ?
1: యా, ఐ కెన్ హియర్ యూ.
0: ఓకే నానా, ఆల్ రైట్. సో ఫస్ట్ ఈ వర్డ్స్ ఆర్డర్ లో చెప్పిన ముందర నీ సమ్మర్ హాలిడేస్ ఎలా జరుగుతున్నాయి? ఏం చేస్తున్నావు సమ్మర్ లో?
1: బాగా జరుగుతుంది. ఐ లైక్ ది సమ్మర్ హాలిడేస్.
0: యూ లవ్ ఇట్? ఓకే, వాట్స్ ది బెస్ట్?
1: యా, ఐ'మ్ గోయింగ్ టు గో టు షికాగో.
0: యు ప్లానింగ్ టు గో టు షికాగో? ఓకే, నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు అయితే.
1: ఓకే, షూర్.
0: ఓకే, వాట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ సమ్మర్ వెకేషన్?
1: Like having so much days of holidays and no school.
0: You don't have to do homework, don't have to wake up early, and chakkaga padukochu, enjoy cheyochu. And is there the favorite thing that you love to watch on TV?
1: I like to watch TV.
0: Okay, so chakkaga high ga relax ga undachandi summer holidays aithe kada.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.

0: ఇచ్చిన ఆఫర్ లెటర్
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రం

వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము మనము. అండ్ ఈ లాస్ట్ సెగ్మెంట్ లో పాటలు ఆటలు మాటలు కంటిన్యూ చేసే ముందర, అంటే కేజీఎఫ్ కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ కంటిన్యూ చేసే ముందర, లెట్స్ థ్యాంక్ అవర్ స్పాన్సర్స్. రేడియో సురభి వింటున్నారు మీరు. అండ్ మొదట రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు అనమాట. మీ ఐఓఎస్ లో కానివ్వండి, ఆండ్రాయిడ్ లో కానివ్వండి. డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ ఆల్సో రిమెంబర్ టు లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com or on a frequency 107.9 FM HD3. Thank you to A2B ante Ariyar Anand Bhavan, SNR Insurance, India Bazaar, Maitri's Restaurant, Radhakrishna Temple at Allen is going to conduct Sri Venkateshwara Prana Pratishtha Mahotsavam from July 1st to July 5th. Thank you to Dallas Smiles Dental and Orthodontics, Texas Scholastic Cricket Board Championship and Sri Krishna Villas. థ్యాంక్ యూ అందరికి. అండ్ కమింగ్ బ్యాక్ టు అ పాయింట్, ఇందాక గ్రీత కాల్ చేసి ఆ 12 సంవత్సరాల గ్రీత కాల్ చేసి ఆ 15 వర్డ్స్ ఆర్డర్ లో చకచక చెప్పేస్తుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే అందులో 2 వర్డ్స్ ఎగరగొట్టేస్తాను. ఆ 2 వర్డ్స్ ఏవైతే ఎగరగొట్టానో అవి మీరు గుర్తు పెట్టుకుని చెప్పాలి. ఎవరైతే ఆల్రెడీ ట్యూనిన్ అయి విన్నారో అండ్ ఎవరైతే ఇప్పుడిప్పుడు ట్యూనిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మరొకసారి రిపీట్ చేయబోతున్నాను ఈ వర్డ్స్ అన్ని 15 వర్డ్స్. తర్వాత అందులో ఒక వర్డ్ మళ్ళీ 2 వర్డ్స్ మిస్ చేసేస్తాను. యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఆర్ దోస్ 2 వర్డ్స్ ఆర్. ఫస్ట్, ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, బ్లాంకెట్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, రివర్, మిర్రర్, డ్రాగన్, క్యాండిల్, పిల్లో, బెలూన్, క్యాసిల్. ఇప్పుడు ఇంట్లో నుంచి 2 వర్డ్స్ మిస్ అయిపోతాయి. ఆ మిస్ అయిన వర్డ్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఏమై ఉంటుందని అనేది. ఓకే, అగైన్, ఓషన్, యాపిల్, గిటార్, క్లాక్, మౌంటైన్, పెన్సిల్, పిజ్జా, మిర్రర్, డ్రాగన్, క్యాండిల్, పిల్లో, బెలూన్, క్యాసిల్. ఇప్పుడు నేను 13 వర్డ్స్ మాత్రమే చెప్పాను, అంతకు ముందర 15 వర్డ్స్ చెప్పాను. ఆ 15 వర్డ్స్ లో 13 వర్డ్స్ లో 2 మిస్డ్ వర్డ్స్ ఉన్నాయో, ఏవి మిస్ చేశానో అది మీరు గుర్తుపెట్టి నాకు కాల్ చేయండి అట్ 972-636-1966.

0: మనకు నిజంగా ఇప్పుడు ఎండలు బానే ఉన్నాయి, ఇలాంటి వెన్నెలు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వెన్నెల కూడా ఉంది, ఫుల్ మూన్ కాబట్టి బ్యూటిఫుల్ గా ఉంది స్ట్రాబెరీ మూన్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి విషయాలు గుర్తుండాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి 60 దాటిన తర్వాత డిమెన్షియా అని, అల్జైమర్స్ అని ఇవన్నీ వస్తాయి కదా. కొన్ని కొన్ని మనం ఏమీ తప్పదనుకోండి, అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ తర్వాత వస్తాయి, కానీ వీ కెన్ డెఫినెట్లీ టేక్ కేర్. ఎందుకంటే మెమరీకి గుర్తు పెట్టాలంటే మన బ్రెయిన్ సెల్స్ ని వాడుతూ ఉండాలి. ఆ బ్రెయిన్ సెల్స్ ని వాడుతుండాలంటే మనం చేసిన పనే చేస్తూ కూడా ఉండాలన్నమాట. రిపిటేషన్, మనకి రిపిటేషన్ కూడా ఉండాలి. అరే ఎన్నిసార్లు చేస్తామని కాదు, బ్రెయిన్ కి అది గుర్తుండిపోయేటట్టు అలా ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు మనకి చాలా విషయాలు AI వచ్చాక అసలు ఏ అని పిలవడానికి కూడా మనుషుల పేర్లు కూడా గుర్తుండట్లేదు అనమాట. అలా అయిపోయింది. ఒక్కసారి అయితే మగవాళ్ళకి మనుషుల పేర్లు గుర్తుండవని అంటారు కదా, ఇందాక భార్య భర్త మధ్యలో ఎవరికి మెమరీ ఎక్కువ ఉంటుంది అని అంటే చాలా మంది భార్యకే ఎక్కువ ఉంటుంది అంటారు. కానీ ఇట్ జస్ట్ డిపెండ్స్, అంటే ఏమి గుర్తు పెట్టుకోవాలో అనేది గుర్తు పెట్టుకునే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు నావిగేషన్స్ అనుకోండి, మగవాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. స్పోర్ట్స్ గురించి అనుకోండి, మగవాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. ఆడవాళ్ళకి చాలా విషయాలు, ఇంట్లో జరిగేవి, ఎప్పుడేం జరిగేవి, సందర్భాన్ని బట్టి టైం లైన్ ఇవన్నీ గుర్తుంటాయి. అయితే ఒకసారి ఇలాగే ఒక భార్య భర్త మధ్యలో ఇలాగే వెళ్తూ ఉంటే అందులో వాళ్ళ భార్య చుట్టాల దగ్గర పుట్టినరోజు ఉంది. ఆ అమ్మాయి పేరు అసలు ఈమెకి గుర్తే లేదనమాట, ఆయనకి భర్త గుర్తులేదు. సరే అని అన్నారు, నువ్వు ముందర వెళ్ళు, ఒక నిమిషం ఈ కాలర్ ని ఆనర్ తీసుకున్నాక మాట్లాడదాము ఆ భార్య భర్త మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ ఏమై ఉంటుంది అనేది. హాయ్, గుడ్ ఈవినింగ్, ఏరియా సుబ్బి, మీరు ఆనర్ ఉన్నారు, మీ పేరు? పూజిత. హాయ్ పూజిత, ఎలా ఉన్నావు? హ్యాపీ ట్యూస్డే టు యూ.
1: నా పేరు పూజిత కాదు, నా పేరు పూజిత్.
0: పూజిత్ కరెక్టా? ఓకే, నేను ఏ పెట్టేశాను, సారీ కన్నా. పూజిత్ ఎలా ఉన్నావు? హౌ ఓల్డ్ ఆర్ యూ?
1: నేను బాగున్నాను, 8 years old.
0: ఓకే కన్నా, థ్యాంక్ యూ. నేను అడగక ముందే చెప్పేశావు, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. చెప్పు, డూ యూ నో ఏ రెండు వర్డ్స్ నేను చెప్పలేదు, నీకు గుర్తుందా?
1: నాకు రెండు వర్డ్స్ తెలుసు.
0: ఏంటవి?
1: బ్లాంకెట్ అండ్ రివర్.
0: అరే వాహ్ పూజిత్, దాట్స్ లవ్లీ, దాట్స్ రైట్ ఆన్సర్. బికాస్ 5 and 9, బ్లాంకెట్ అండ్ రివర్, నేను అవి రెండు చెప్పలేదు అండ్ నువ్వు బాగానే క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్ పూజిత్ కి, నువ్వు సమ్మర్ హాలిడేస్ లో నీకు ఏ పని చేయడం చాలా చాలా ఇష్టం? బికాస్ స్కూల్ ఉన్నప్పుడు అయితే పొద్దునే వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి, ఏవో ఉంటూనే ఉంటాయి, బట్ సమ్మర్ లో నీకు ఏదంటే చాలా ఇష్టం? గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. ఎప్పుడన్నా మాడ్ పని ట్రై చేసావా? తిన్నావా? మాడ్ పండు
1: చాలా బాగుంది.
0: ఓకే గుడ్. అలా ఎంజాయ్ చేయనా గేమ్స్ ఆడుతూ? అలాంటి సీజనల్ ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు తింటుంటే భలే ఉంటుంది సమ్మర్ లో. ఓకే కన్నా పూజ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: ఓకే, పిల్లల పేరు కరెక్ట్ గా చెప్పకపోతే మరి ఎవరికైనా అనిపిస్తుంది కదా నా పేరు అది కాదు అనేసి. అండ్ పేరు గురించి మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా దాని గురించి అనమాట. అయితే భార్య భర్త ఒక ఫంక్షన్ కి వెళ్తారు, భర్తకి పేర్లు అస్సలు గుర్తుండవు అనమాట. ఎవరింటికి వెళ్తున్నాము, ఎన్నిసార్లు భార్య చెప్పినా కూడా ఆయనకి గుర్తుండదు, రిజిస్టర్ అవ్వదు, నేమ్ టు ఫేస్ రికగ్నిషన్ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అని అన్నారు. గిఫ్ట్ కొన్నారు, బానే ఉంది. అయితే వెళ్తూ ఇంకొక పంచేవన్నానా, నువ్వు కొంచెం ముందర అడుగుపెట్టు, గడప దాటిన తర్వాత నువ్వు ఎవరిని పలకరించి పిలిస్తే నేను వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చేస్తాను అనేసి. అరే మీరు ఎన్నిసార్లు చెప్పానండి, ఆ అమ్మాయి పేరు జ్యోతి అని చెప్పాను కదా అని అంటే ఏమో నానా గుర్తులేదు అనేసి. కార్ ఎక్కే ముందర, గిఫ్ట్ కొనే ముందర కూడా చెప్పారు, కానీ ఆయనకి గుర్తులేదు. అందుకని అతను వెళ్లి వాళ్ళ భార్య ప్రతి హాయ్ జ్యోతి ఎలా ఉన్నావు, హాయ్ హ్యాపీ బర్త్డే అని చెప్పిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. సో భార్య జ్యోతిని చూసి హ్యాపీ బర్త్డే చెప్పింది, కానీ భర్త ఆ ముగ్గురిట్లో ఎవరు జ్యోతియా తెలియక, ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలో తెలియక, హాయ్ జ్యోతి ఎలా ఉన్నావు, హ్యాపీ బర్త్డే అని కూడా పోనీ పేరైతే తెలిసింది కదా, ఎవరో ఒకరు థ్యాంక్ యూ చెప్పకపోతారా అనేసి హ్యాపీ బర్త్డే జ్యోతిని చెప్పిన తర్వాత ఆ యాక్చువల్ జ్యోతి ఎవరైతే ఉందో తను థ్యాంక్ యూ అండి బావగారు అని చెప్పిన తర్వాత అప్పుడు ఓ అమ్మయ్య ఈ అమ్మాయి అని గిఫ్ట్ ఆమె చేతిలో పెట్టారు. బికాస్ భార్యకేంటి భర్తనే గిఫ్ట్ ఇవ్వాలనేసి ఆమె శబ్దం పెట్టుకుని కూర్చుంది అనమాట. భర్తకేమో పేరు గుర్తులేదు అండ్ ఆమె ఫేస్ గుర్తులేదు. సో ఇలాంటివి కష్టాలు జరుగుతూనే ఉంటాయి, ఇంటింటే జరుగుతుంటాయి అనమాట. బికాస్ ఆఫ్ మెమరీ ఇష్యూస్. లేకపోతే రిజిస్టర్ అవ్వదు, అంత ప్రాపర్ గా క్యాప్చర్ చేయదు. క్యాప్చర్ చేయరు, అబ్బా రోజుకి అలవట్లేదు కదా ఏమిటా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి కూడా ఏమి గుర్తు పెట్టుకోవాలో అవి మాత్రం బాగానే గుర్తుంటాయి అన్నమాట. అలా ఉంటుంది. అందుకని ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటాను. సో మీరు కూడా ఎవరైతే పాల్గొన్నారో గేమ్ లో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాసేపు ఉంది, ఇంకా మనం ఇంకొన్ని రెండు వర్డ్స్ ని ఎగ్గొట్టేద్దాం అన్నమాట. బట్ ఇప్పుడైతే ఒక పాట విన్నొచ్చేసేయండి. పాట విన్న తర్వాత ఐ విల్ సే ఏ రెండు వర్డ్స్ అయి ఉంటాయి అనేది. ఇప్పుడు ఆర్య మూవీ నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: సినిమాలో బానే ఉంటుంది, కానీ నిజం లైఫ్ లో ఏంటంటే వన్ సైడ్ లవ్ అంత బాగోదు కదా. ప్రేమ అంటేనే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడము, చక్కగా ఇమోషన్స్ షేర్ చేసుకోవడము, మాట్లాడుకోవడము, వినిపించుకోవడము, అలావన్నీ బాగుంటాయి. కానీ మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ ఓపెనింగ్ కోట్ చెప్పాను కదా, చాలా మంది చెప్పడం, మాట్లాడడంలో, వినడంలో, ఏ చెప్పుకోవడంలో ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ మనం ఏమి రిప్లై ఇవ్వాలా అని ఆలోచిస్తుంటారు అనమాట బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో. బట్ సమ్ టైమ్స్ జస్ట్ టేక్ అ పాజ్ అండ్ లిసన్ టు జస్ట్ అండర్స్టాండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది, నాట్ జస్ట్ ఏం రిప్లై చేయాలని కాదు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నా మనకు అర్థం కాదు, మనం ఏం చెప్పాలా అనేది తాపత్రయమే ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు వింటున్నారు సుర్భి D2 డ్రైవ్ టైమ్ షో అండ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను ఇంకా ఒక 10 నిమిషాలు ఉంటాను బిఫోర్ ఐ సైన్ ఆఫ్. ఇందులో ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను వర్డ్స్ చెప్పాను కదా, అందులో ఇంకొక 2 వర్డ్స్ నేను తీసేస్తానమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ అవి ఏమిటనేది. బట్ దానికంటే ముందర ఒక క్లిప్పింగ్ అయితే ఉంది, ఆ క్లిప్పింగ్ వినిపించేస్తాను మీ అందరికీ. ఆ క్లిప్పింగ్ ఏ సినిమాలోది తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966.
1: తింటావేంరా, నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో?
2: చిచి ఎలిజబెత్ టేలరే, ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోసలేండి, తినేసి వెళ్ళిపోతాను. అలా
3: 426 538?
2: అవును, 4 2 కలిపితే 6 5 3 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగాల బెటా.
3: నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి.
2: బాయ్ ఫ్రెండ్? వన్ సెకండ్.
3: ఇది హరిహరన్ సిడీ.
2: ఇది మీ బాయ్ ఫ్రెండ్ ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తారు. ఇంకో సిడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు.
3: ఏది చూడు.
0: ఓకే, క్లిపింగ్ వినేశారు. సినిమా పేరు గుర్తున్న వాళ్ళు కాల్ చేసి చెప్పే సినిమా స్టూడియో నెంబర్ 9726361966. అండ్ కమింగ్ బ్యాక్ టు అ ట్రివియా క్వశ్చన్ లో నేను ఇప్పుడు 10 వర్డ్స్ చెప్తాను అండ్ ఇవి కొత్త వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త వర్డ్స్ లో 10 వర్డ్స్ చెప్పిన తర్వాత అందులో 2 వర్డ్స్ నేను మళ్లీ చెప్పడం మానేస్తాను. అవి ఏమిటనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, బికాస్ పాతవి అయిపోయినాయి 15 వర్డ్స్, బికాస్ చాలా మంది గుర్తుపెట్టుకున్నారో రాసుకున్నారో తెలియదు కానీ. బట్ నౌ ఈ కాసేపట్లో లెట్స్ ట్రై న్యూ వర్డ్స్. ఓకే ఓకే, నా ఫస్ట్ వర్డ్ ఇస్ హెడ్, తల. హెడ్, స్టడీ, స్ట్రాబెరీ. ఓకే, లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సర్వీ, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
4: శ్రీకాంత్.
0: శ్రీకాంత్ అన్నారా? ఓకే, హాయ్ శ్రీకాంత్ గారు, చెప్పండి, మీకు సినిమా పేరు
4: తెలుసా?
0: Absolutely right. మనసంత నువ్వే. అయితే ఇంకో క్వశ్చన్ గారు, అమ్మాయి అబ్బాయిలో, భార్య భర్తల్లో మెమరీ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
4: అమ్మాయికి ఎక్కువ ఉంటుంది.
0: అస్సలు కొంచెం గ్యాప్ ఉంటుందని చెప్పేశారే మీరు.
4: లేదు, నేను వింటున్నాను.
0: ఓ అట్లా అంటారా? ఓకే, సో ఇంకా చాలా ఉంటాయి. అదే ఇందాక చెప్పాను కదా, తోటి కోడలు నవ్విది అనేసి, ఆడపడి చనింది అనేసి, ఏదో ఒకటి నాకు వస్తూనే ఉంటాయి అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి, లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆల్సో. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. ఓకే నాన్న, చెప్పు. యు నో ద మూవీ నేమ్? మనసంత నువ్వే. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, సో చక్కచక్క ఏంటంటే ఆ 10 వర్డ్స్ చెప్పేస్తాను. సో మీకు కూడా మళ్ళీ టైం ఎక్కువ లేదు కాబట్టి, సో లిసనర్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ ద 10 వర్డ్స్: హెడ్, స్టడీ, స్ట్రాబెరీ, స్నోర్, ఒరాగ్నో, జూపిటర్, బ్రౌన్, నికల్ అండ్ కీ. అగైన్, హెడ్, స్టడీ, స్ట్రాబెరీ, స్నోర్, ఒరాగ్నో, జూపిటర్, బ్రౌన్, లాసో అండ్ నికల్. సో ఇందులో ఏంటంటే నేను 10 వర్డ్స్ చెప్పాను కదా, ఇందులో ఒక వర్డ్ నేను తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఏ వర్డ్ నేను తీసాను అనేది. హెడ్, స్టడీ, స్ట్రాబెరీ, స్నోర్, జూపిటర్, బ్రౌన్, లాసో, నికల్. 9726361966 మా స్టూడియో నంబర్.

మెలోడియస్ పాట వినేశారు గోదావరి సినిమా నుంచి. అండ్ మీరు పాట వినేటప్పుడు సాకేత్ ఆఫ్ ఎయిర్ నేను తీసుకున్నాను సాకేత్ ని, అండ్ ఆ మిస్ అయిన వర్డ్ ఏంటో సాకేత్ చెప్పారు, దట్ వాజ్ ఒరాగ్నో. దాట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. సో ఇలా మనం ఏంటంటే ఇలా ఆన్ ఎయిర్ లేదా లేకపోతే మీ ఫ్రెండ్స్ తో కిటీ పార్టీలో మామూలు టీ పార్టీలో లేకపోతే జస్ట్ క్యాజువల్ కలిసినప్పుడు ఇలాంటి మెమరీ గేమ్ ఆడుతూ ఉండండి, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో మనకి ఎన్నో విషయాలు గుర్తుండవు ఇలా మనం గనక మన బ్రెయిన్ సెల్స్ ని బుజ్జిబుర్రని వాడకుండా ఉండుంటే గనక. ఈ గేమే కదా ఇంకా ఎన్నో గేమ్స్ ఆడొచ్చు, ఇట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీతో మాట్లాడుతూ టైం అలా అలా అలా అయిపోయింది. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా మనం ఓపెనింగ్ కోట్ ఏదైతే ఉండిందో అది, విచ్ ఐ ఆల్వేస్ లవ్ టు ఓపెన్ మై షో విత్ అ కోట్. So do not listen with the intention to reply. Listen with the intention to understand. So ee beautiful quote tho neenu kalpana ivalla selavu teeskuntunnanu. Malli tirigi repu kaluddamu Wednesday 4-7 PM on the airwaves of 107.9 FM HD3. Ippudu 7 to 9 Srinivas garu untaru mimmalni entertain cheyadaniki. So stay tuned. Ayana kuda bale interesting topics teeskoni vastuntaru. Aithe ippudu ee paata tho this is Kalpana signing off for today.